తిరుపతి వస్తుందిలే. హలో ఆకాశవాణి తిరుపతి. ఆడదా కూర్చోలా. ఈ రెండు దోషంలా ఇది లేదు. అది ఇది టీవీ నీకు చేయరా, టీవీ చేయరా, టీవీ ఓపెన్ చేయరా, దాన్ని చూయరు. ఇది ఒకటే దీన్ని ఆన్ చేసేది.

సర్లే కన్ఫర్మ్ చేసుకుందాం ఏం కావాలి.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 14వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:30. సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ విఎస్ఆర్ మూర్తి.
1: అవ్యక్తముగు మూలశక్తి బ్రహ్మముతో కూడినప్పుడు జ్ఞానసాధనవుతుంది. జీవునితో కూడినప్పుడు అవిద్యగా రూపుదిద్దుకొని అహంకారము అజ్ఞానము అనబడు చీకటిగా ఆవిష్కృతమవుతుంది. ఈ చీకటినే మాయా అంటాం. ఈ మాయకు రూపం ఉన్నది లేదు. జడము కాదు, చైతన్యము కాదు, సర్వాంగములయందు ఉంటుంది కానీ అంగరహితము. మాయ ఆది అనాది కూడా. మన ప్రవృత్తి, రాగద్వేషాలు, సుఖదుఖాలు, కామం, క్రోధం, లోభం, దంభం, అసూయ, అహంకారం ఇవన్నీ చీకట్లు. ఇక వెలుగుల చీకటి కానిదంతా వెలుగు కాదు. మాయచాటున దాగిన మహిత సత్యమే వెలుగు. అంటే వెలుగు వెలుగే. మనస్సును దాటి అహంకార మమకారాలను వదిలి శ్రద్ధ, భక్తి, అహింస, సత్యం, అక్రోధం వంటి దైవీ గుణాలన్నీ వెలుగులు. ప్రసన్నత, స్వాత్మానుభవం, పరమ ప్రశాంతి, నిత్యతృప్తి వంటి స్థితులన్నీ వెలుగు ముద్దలు. ఇదంతా అధ్యాత్మ విచారణ. ఇక ప్రాపంచిక వ్యవహారంలో చీకటి వెలుగులంటే రాకపోకలు, పగలు రాత్రులు, కన్నీరు పన్నీరులు, ఎరగటం ఒరగటం, జనన మరణాలు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు. జాగ్రత్తగా గమనిస్తే చీకటి వెలుగులు ఒకదానినొకటి పెనవేసుకొని ఉన్నాయి, కలబోసుకొని ఉన్నాయి. నిజానికి ఏ ఒక్కటి విడిగానూ లేదు, శాశ్వతంగానూ లేదు. ఒకదాని వెంట మరొకటి అంటి ఉన్నది. చీకటి వెలుగులు వస్త్రాన్ని నేసిన పడుగు పేకలు. వెలుగు తనలో ఇముడ్చుకున్నది చీకటినే. చీకటి ఆశ్రయించింది వెలుగునే. చీకటి వెలుగుల వర్ణ సమ్మేళనం సత్యం. చీకటి వెలుగుల పదార్థ సమ్మిశ్రితం జీవితం. ఏ ఒక్కదాన్ని విడిగా సంపూర్ణంగా అనుభవించటం అసంభవం. నరకం అంటే చీకటి. నరకాన్ని పోకార్చాలి అంటే వెలుగు కావాలి. నరకుడు చీకటి, అజ్ఞానం అవిద్య. సత్యం భామాస్వరూపం, స్త్రీశక్తి, స్త్రీయుక్తి కూడా. ఇక కృష్ణుడా పెనువెలుగు. ఆవలి వెలుగు, అది లోపలి వెలుగు. వెలుగుల తోరణంలో చీకటిపై రణం సాగింది. రమణి సత్యం గెలిచింది, నరకరూపమైన చీకటి మరణించింది. పరమాత్మ చిద్విలాసంగా, చిన్మయంగా, స్నిగ్ధస్మితంగా, నవ్వుల తోరణమైనాడు సాక్షిగా, అంతఃసాక్షిగా. ఒక్క వెలుగునే అనుభవించి, ఆనందించి, అనుభూతి చెంది విభూతి స్థితిలో నిలకడ చెందినవాడు జ్ఞాని. ఆ శిఖరం అందుకునే ప్రయత్నమే మానవ జీవితం. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై, వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరుచోట లేవు. అందుకే లోపలి వెలుగులకై విద్యను ఆధారం చేసుకుని వెతకాలి, ఆ వెలుగులో వెలగాలి, అంతటినీ వెలిగించాలి. మానవ జీవితం అనునిత్యము దీపకళాశ్రేణి కావాలి. వెలుగు అంటే ఆనందం, వెలుగు అంటే శాంతి, వెలుగు అంటే ప్రేమ.
0: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ విఎస్ఆర్ మూర్తి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

0: అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
1: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
0: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:35. పొలం కబుర్లు విందాం.
3: శుభోదయం రైతు మిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వరి పైరును ఆశించు మవ పురుగు యాజమాన్యం, అంతర పంటలు, ఉపయోగాలు, జీరో టిల్లేజ్ పద్ధతిలో అండుకొర్ర సాగు, అట్లే పొటాష్ వాడకంలో మెలుకువలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా

వరి పైరు నాశించు మొవ పురుగు యాజమాన్యం అన్న విషయానికి వస్తే, వరి పైరు నాశించు మొవ పురుగును కాండం తొలుచు పురుగు లేదా పీక పురుగు లేదా తెల్లకంకి పురుగు అంటారు. ఈ పురుగు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఆడ తల్లి రెక్కల పురుగు ముందు జతరెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఇవి వరి ఆకు చివరి భాగాన గుడ్లను సముదాయంగా పెట్టి వాటిని వెంట్రుకలతో కప్పి ఉంచుతాయి. గుడ్ల నుండి 4 లేదా 6 రోజుల వ్యవధిలో పిల్ల పురుగులు బయటకు వచ్చి సుమారు 15 నుండి 20 రోజుల వరకు పైరు నాశించి నష్టపరుస్తాయి. వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, నారుమడిలో ఆశిస్తే మొక్కలు చనిపోవటం, పిలక దశలో ఆశిస్తే మొవ్వ చనిపోవడం జరుగుతుంది, ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకులు ఏర్పడతాయి. దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటే, నారు పీకడానికి వారం రోజుల ముందు 1 సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరన్ 3G గుళికలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు వేసుకోవాలి. నాటే ముందు ఆకు కొనలను తుంచి నాటుకోవాలి. లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుండి 5 చొప్పున ఏర్పాటు చేసుకొని తల్లి పురుగుల ఉధృతిని గమనించుకోవాలి. తల్లి పురుగులు ఎక్కువగా ఉంటే గుడ్డు దశలోనే పురుగుల నియంత్రణకు ట్రైకోకార్డు ఎకరాకు 4 నుండి 5 చొప్పున అంటే సుమారు 40,000 గుడ్లను విడుదల చేయాలి. ఈ ట్రైకోకార్డు అంటే ట్రైకోగ్రామ జపానికం నాట్లు వేసిన 10 రోజుల నుండి 15 రోజుల వ్యవధిలో 3 లేదా 4 సార్లు వాడాలి. చివరగా ఆర్థిక నష్టస్థాయిని బట్టి రసాయన చర్యలు చేపట్టాలి. ఆర్థిక నష్టస్థాయి అంటే, నారుమడి 1 చదరపు మీటరుకు 1 తల్లిపురుగు లేదా 1 గుడ్లు సముదాయం, పిలక దశ 1 చదరపు మీటరుకు 1 తల్లిపురుగు లేదా 5% చచ్చిన మొవ్వలు, ఈనిక దశ 1 చదరపు మీటరుకు 1 తల్లిపురుగు లేదా 1% తెల్ల కంకులు, దుబ్బు దశలో ఆశిస్తే అసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ 2 గ్రాములు 1 లీటరుకు, చిరుపొట్ట దశలో ఆశిస్తే కార్టాప్ 4G గుళికలు 8 కిలోలు 1 ఎకరాకు, ఈనిక దశలో ఆశించినప్పుడు కార్టాప్ 2 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా రసాయనేతర జీవ నియంత్రణ చర్యలను పాటించి వరి నాశించు కాండం తొలచు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక అంతర పంటలు ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, సమగ్ర సస్యరక్షణలో అంతర పంటలు వేసుకోవడం ఒక యాజమాన్య పద్ధతి. 2 పంటలను ఒకే పొలంలో ఒకే అదునులో ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన నిష్పత్తిలో వేయడాన్ని అంతర పంటల సాగు అంటారు. అంతర పంటల సాగులో ఒకటి ప్రధాన పంట అయితే మరొకటి అంతర పంట. ఈ అంతర పంటల వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, 2 పంటల నుండి దిగుబడి ఆదాయం పొందవచ్చు. ప్రతికూల పరిస్థితులలో ఒక పంట అయినా చేతికి వస్తుంది. పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. నేల కోత అరికట్టి భూసారం సంరక్షించవచ్చు. పప్పుజాతి పైర్లు వేయడం వల్ల భూసారం పెరుగుతుంది. భూమిలోని అన్ని పొరల నుండి తేమను సారాన్ని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ప్రధాన పంటపై ఆశించే చీడపీడలు కొంతమేరకు అరికట్టవచ్చు. ప్రధాన పంట మధ్య ఉన్న ఖాళీని సద్వినియోగపరచుకోవచ్చు. మొక్కలతో కప్పబడి ఉండడం వల్ల నీరు వృధా కావడం తగ్గుతుంది. అంతర పంటల ఎంపిక, వేరువేరు కాల పరిమితులు ఉన్న పంటలను ఎంచుకోవాలి. మెట్ట పంటల్లో

కంది అంతర పంటగా వేయవచ్చు. ప్రధానంగా కంది వేర్లు లోతుగా పోయి పోషకాలను తేమను భూమి లోపల పొరల నుండి తీసుకుంటుంది. దిగుబడి పెరగడానికి సేంద్రియ ఎరువులను అధికంగా వాడాలి. నిర్ణయించిన మోతాదులో నిర్దేశించిన నిష్పత్తిలో వరుసల్లో విత్తనం వేయాలి. పోషకాల ఆవశ్యకతను బట్టి భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేయాలి. సాధారణంగా వేయదగ అంతర పంటలు ఒక సాలు కంది ప్లస్ రెండు సాళ్ళు మొక్కజొన్న, ఒక సాలు కంది ప్లస్ రెండు సాళ్ళ వేరుశనగ, ఒక సాలు చెరకు ప్లస్ రెండు సాళ్ళ మినుము లేదా వేరుశనగ అంతర పంటలుగా వేసుకోవాలి. ఇక జీరో టిల్లేజ్ పద్ధతిలో అండుకొర్ర సాగు అన్న విషయానికి వస్తే, ప్రాచీన కాలం నుండి ఆహార పదార్థాలుగా వాడిన చిరుధాన్యాలు వరిబియ్యం వచ్చిన తర్వాత వాటి వాడకం తగ్గింది. చిరుధాన్యాలను వాడినంతకాలం ప్రజలకు మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు అంతగా ఉత్పన్నం కాలేదు. కానీ బియ్యం వాడకం పెరిగిన తర్వాత నీటి కొరత, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవ్వడం వల్ల మళ్ళీ చిరుధాన్యాల వాడకంపై ఆసక్తి పెరుగుతోంది. వీటిలో పిండి పదార్థం తక్కువగా ఉండడం వల్ల చాలామంది ఇష్టపడుతున్నారు. రబీ వరి పైరు కోతల తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నీటి అవకాశాన్ని బట్టి అండుకొర్ర సాగు చేసుకోవచ్చు. వరి పైరులో కోతకు ముందు అండుకొర్ర విత్తనాలను 12 గంటలు నీటిలో నానబెట్టి వెదజల్లాలి. ఎకరానికి 5 కిలోల విత్తనం సరిపోతుంది. వరికి వేసిన ఎరువులన్నీ దీనికి ఉపయోగపడతాయి. కానీ పైపాటుగా 2 సార్లు జీవామృతం వేయొచ్చు. 90 రోజులలో పంట చేతికొస్తుంది. వాతావరణం, నీటి వసతి, భూమిపై ఆధారపడి పంటకాలంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అండుకొరలకు పురుగుల బెడద లేదు. అందువల్ల ఎలాంటి సస్యరక్షణ చర్యలు పెద్దగా అవసరం ఉండదు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతుంది. ఇది గడ్డిజాతి మొక్క కావడం వల్ల కలుపు సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక పొటాష్ వాడకంలో మెలకువల విషయానికి వస్తే, పొటాష్ పంట దిగుబడి పెంచడంతో పాటు వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని, చీడపీడల నివారణ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొక్కకు కావలసిన 3 అతి ముఖ్యమైన పోషకాల్లో పొటాషియం ఒకటి. పొటాషియం మొక్కలో ఒక భాగం కానప్పటికీ ఇప్పుడు చెప్పే జీవరసాయనిక చర్యల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ, వివిధ పోషకాల లభ్యత, మాంసకృతుల తయారీ, లవణాలు కావలసిన పాలలో లభించకపోవడం, ఎంజైములను ఉత్తేజపరచడం, ఇటువంటివి మొక్కల్లో ఎదుగుదలకు కారణమయ్యే దాదాపు 60 రకాల ఎంజైములను ఉత్తేజపరుస్తుంది. పొటాష్ లోపంతో మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి, బెట్టను తట్టుకునే శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా ధాన్యం రంగు, ఆకారం, రుచి, నిల్వ ఉండే శక్తి మొదలగు నాణ్యతా ప్రమాణాలపై ప్రముఖ పాత్ర వహిస్తుంది. పొటాష్ లోప లక్షణాలు ముఖ్యంగా ముదిరిన ఆకుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆకుల మధ్య ఈనెలు, కొనలు పసుపు రంగులోకి మారుతాయి. అంతేగాక మొక్క సాధారణంగా కనిపిస్తూనే వేర్ల పెరుగుదల లోపించి క్రమేపీ మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది.

0: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:00.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్టంలోని ఇతర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14 అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తయినాయి. 19.24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14 అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25 తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్ధరించేందుకు విత్తన బంతులు

0: చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్దరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజు చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే జూలై 21 విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అణివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఉమోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు విందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం విశేషాలలో లక్నో ఒప్పందం గురించి వివరాలు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గూర్చిన కార్యక్రమం. కేరళలోని మున్నార్ గురించి వివరాలు వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ గారి చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 10:00 ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీ కె అవినాష్ కుమార్, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పరిచయకర్త ఎన్ మణిగారు. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 తెలుగులో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:30 భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా ప్రయోజనాల గురించి తిరుపతి జిల్లా చిన్నగుట్టిగల్లు మండలం వంగమద్దివారిపల్లి రైతు ఆర్ సరస్వతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూర్చిన కార్యక్రమం. ఆకాశవాణి కర్నూలు సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 9:30 ఆపాత మధురాలు సుమధుర గీతాల కార్యక్రమం. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: The world with too many conflicts and tensions, India has consistently caused dialogue and diplomacy. We have sought to bridge differences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision making in this vital body.
0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

0: నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है, जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है. और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: असम, मेघालय, बिहार, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా, పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి T20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా, సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో

0: చర్చలు జరిపింది. అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమాన్ని విందాం.

0: ఈనాటి ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం విశేషాల్లో లక్నో ఒప్పందం గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సమర్పణ శ్రీమతి జే నిర్మల. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
7: శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో హోమ్ రూల్ ఉద్యమానికి దారితీసిన రాజకీయ పరిణామాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ పరిణామాల అనంతరం భారత జాతీయోద్యమంలో ఐక్యత అవసరం మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో 1916 లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్లోని మితవాదులు, అతివాదులు మళ్లీ ఐక్యమవడమే కాకుండా భారత జాతీయ కాంగ్రెస్ ఇంకా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మధ్య ఒక అవగాహన కుదిరింది. దీనినే లక్నో ఒప్పందం అంటారు. లక్నో ఒప్పందానికి దారితీసిన పరిస్థితులు పరిశీలిస్తే 1907 సూరత్ చీలిక్ తర్వాత కాంగ్రెస్లో ఐక్యత దెబ్బతిన్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి అనే ఆలోచన క్రమంగా బలపడింది. ఇదే సమయంలో హోంరూల్ ఉద్యమం దేశవ్యాప్తంగా రాజకీయ చైతన్యాన్ని పెంచింది. భారతీయులకు మరింత రాజకీయ హక్కులు, స్వపరిపాలన కల్పించాలని కోరుతూ విభిన్న రాజకీయ వర్గాలు పరస్పర సహకారానికి సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు తెలుసుకుంటే లక్నో ఒప్పందంలో ముఖ్యంగా ఈ అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. భారతీయులకు శాసన మండలుల్లో

0: అధిక ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రావిన్షియల్ ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి. పరిపాలనలో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచాలి. స్వపరిపాలన దిశగా రాజ్యాంగ సంస్కరణలు చేపట్టాలి. ఇంకా దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, ముస్లిం లీగ్ కలిసి పనిచేయాలి అనే సంకల్పాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం చారిత్రక ప్రాధాన్యం గమనిస్తే లక్నో ఒప్పందం భారత జాతీయోద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతుంది. కాంగ్రెస్లోని మితవాదులు, అతివాదులు తిరిగి ఒకే వేదికపైకి రావడం ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అలాగే రెండు ప్రధాన రాజకీయ సంస్థల మధ్య సహకారం ఏర్పడడం వల్ల జాతీయోద్యమానికి విస్తృత రాజకీయ మద్దతు లభించింది. ఈ ఒప్పందం భారతీయుల రాజ్యాంగపరమైన హక్కుల డిమాండును మరింత బలంగా ప్రభుత్వం ముందుంచడంలో సహాయపడింది. చరిత్రకారులు లక్నో ఒప్పందాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించారు. ఒకవైపు ఇది జాతీయ ఐక్యతను బలోపేతం చేసిన చారిత్రక ఒప్పందంగా ప్రశంసించారు. మరోవైపు ఇందులోని కొన్ని ఎన్నికల ఏర్పాట్లపై తరువాతి కాలంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ 1916 నాటి రాజకీయ పరిస్థితుల్లో విభిన్న వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడంలో ఈ ఒప్పందం ముఖ్యమైన పాత్ర పోషించిందని విస్తృతంగా అంగీకరించారు. లక్నో ఒప్పందం భారత స్వాతంత్ర ఉద్యమంలో సహకారం, సంభాషణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఇది భారతీయ నాయకులు జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయగలరనే విశ్వాసాన్ని పెంచింది. తదుపరి సంవత్సరాల్లో భారత స్వాతంత్ర్యోద్యమం మరింత విస్తృత ప్రజాఉద్యమంగా మారడానికి ఇది ఒక ముఖ్యమైన రాజకీయ పునాదిగా నిలిచింది. లక్నో ఒప్పందం అనంతరం భారత రాజకీయాల్లో కొత్త ఆశావాదం కనిపించినప్పటికీ ప్రపంచ యుద్ధ ప్రభావం, బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు, భారతీయుల పెరుగుతున్న రాజకీయ ఆకాంక్షలు దేశంలో కొత్త పరిస్థితులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీగారు భారత జాతీయోద్యమంలో ప్రముఖ నాయకులుగా ఎదిగి చంపారణ్ సత్యాగ్రహం ద్వారా అహింస ఆధారిత ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. రేపటి మన కార్యక్రమంలో భారతదేశంపై మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఇంతవరకు భారత స్వాతంత్ర్య సమరం విశేషాలు, లక్నో ఒప్పందం గురించి వివరాలు తెలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
3: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. ఆజ్ హి పాత్ర లాభార్థియో కా ఆయుష్మాన్ కార్డ్ బన్వా కర్ ఉన్హే దే నయే సాల్ కా ఉపహార్. 60 crore సే జ్యాదా లాభార్థియో కో మిలా 5 lakh రూపే కే ముఫ్త్ ఉపచార్ కా అధికార్. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గుర్చిన కార్యక్రమం కేరళలోని మున్నార్ గురించి వివరాలు వింటారు. ఈ కార్యక్రమానికి సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో కొత్త ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? కొన్ని ప్రయాణాలు కేవలం కొత్త ప్రదేశాలను చూపించవు, అవి మన మనసులో కొత్త అనుభూతులను నాటుతాయి. కొన్ని కొండలు కేవలం ఎత్తుగా ఉండవు, అవి ఆకాశాన్ని భూమికి పరిచయం చేస్తాయి. కొన్ని లోయలు కేవలం పచ్చదనాన్ని మోసుకురావు, అవి మన మనసు లోయల్లోని అలసటను దూరం చేస్తాయి. అలాంటి ప్రకృతి ఒడిలో దాగిన అపురూపమైన స్వర్గధామమే మున్నార్. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తున పశ్చిమ కనుమల నడుమ ప్రకృతి తన అత్యంత అందమైన చిత్రాన్ని గీసిన ప్రదేశమే మున్నార్. కొండలు, మేఘాలు, జలపాతాలు, టీ తోటలు, వెదురు అడవులు, వన్యప్రాణులు, చల్లని గాలులు, ఇవన్నీ కలిసి మున్నార్ను భూలోక స్వర్గంగా నిలబెడతాయి. మున్నార్ చేరుకోవాలంటే మనం విమాన మార్గంలో కొచ్చి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన మున్నార్కు ప్రయాణించవచ్చు, లేదా రైలు మార్గంలో సమీప రైల్వే స్టేషన్ అయిన అలువా లేదా ఎర్నాకులం చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. మన ప్రయాణం కొచ్చి నుంచి ప్రారంభమవగానే నగర రద్దీని దాటిన వాహనం క్రమంగా ఘాట్ రోడ్ ఎక్కుతుంది. కొద్దిసేపటికి వేడి గాలి చల్లని ఈదురుగాలిగా మారుతుంది. రహదారి రెండు వైపున రబ్బరు తోటలు, అరటి తోటలు, మసాలా మొక్కలు వరుసగా కనిపిస్తాయి. క్రమంగా ఎత్తు పెరుగుతూ ఉంటే ప్రకృతి కూడా తన రూపాన్ని మార్చుకుంటుంది. కొండల మధ్య నుంచి పలకరించే మేఘాలు, లోయల్లోంచి వినిపించే పక్షుల కిలకిలారావాలు, అప్పుడప్పుడు ఎదురయ్యే చిన్న జలపాతాలు మన ప్రయాణాన్ని మరింత మధురంగా మారుస్తాయి. ఒక మలుపు తిరిగిన వెంటనే కనిపించే దృశ్యం

మనం జీవితాంతం మర్చిపోలేనంత అందంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని రంగుతో అలరారే టీ తోటలు. అవి సాధారణ పంట పొలాలు కావు. ప్రకృతి తన చేతులతో పచ్చని పట్టు వస్త్రాన్ని కొండలపై పరిచినట్టుంటుంది. వరుసలుగా పెరిగిన టీ మొక్కలు, వాటి మధ్య సాగిపోయే దారులు, దూరంగా తేలియాడే తెల్లని మేఘాలు ఒక చిత్రకారుడి ఊహల్లో గీసిన అందమైన దృశ్యంలా కనిపిస్తాయి. మున్నార్ అనే పేరుకు కూడా ఒక అందమైన కథ ఉంది. మలయాళంలో

ఈ మేఘాలు ఒక చిత్రకారుడి ఊహల్లో గీసిన అందమైన దృశ్యంలా కనిపిస్తాయి. మున్నార్ అనే పేరుకు కూడా ఒక అందమైన కథ ఉంది. మలయాళంలో మూను అంటే మూడు అని అర్థం, ఆరు అంటే నది అని అర్థం. ముదిరపుళ, నల్లతని, కుండల అనే మూడు నదులు కలిసే ప్రదేశం కావడం వల్ల ఈ ప్రాంతానికి మున్నార్ అనే పేరు వచ్చింది. ఈ మూడు నదులే ఈ ప్రాంతానికి జీవాధారం. వాటి ప్రవాహాలే ఇక్కడి పచ్చదనానికి మూలం. ప్రకృతి వరంగా లభించిన ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది బ్రిటిష్ పాలన. 19వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడి చల్లని వాతావరణం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఇక్కడ విస్తారంగా టీ తోటలను అభివృద్ధి చేశారు. నేటికి బ్రిటిష్ కాలంలో నిర్మించిన కొన్ని బంగ్లాలు, పాత రహదారులు, టీ కర్మాగారాలు ఆ చరిత్రకు నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచుంటాయి. టీ తోటల్లో నడుస్తుంటే అక్కడ పనిచేస్తున్న మహిళలు వెదురు బుట్టలను వీపున కట్టుకొని ఎంతో నైపుణ్యంతో టీ ఆకులను కోస్తూ కనిపిస్తారు. వారి చేతుల్లోని వేగం, ముఖాల్లోని చిరునవ్వు, చుట్టూ వ్యాపించిన టీ ఆకుల సువాసన మున్నార్ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చేరే ఈ సువాసన గల టీకి పునాది ఈ కొండలేనని తెలుసుకున్నప్పుడు ఆ నేలపై మరింత గౌరవం కలుగుతుంది. మున్నార్లో ప్రతి క్షణం వాతావరణం మారుతూనే ఉంటుంది. ఒక్కసారిగా మేఘాలు వచ్చి మొత్తం లోయను కప్పేస్తాయి. మరికొద్దిసేపటికి సూర్యకిరణాలు ఆ మేఘాలను చీల్చుకుంటూ బయటకు వచ్చి టీ తోటలపై బంగారు వెలుగును చల్లుతాయి. ఈ ప్రకృతి నాటకాన్ని చూస్తుంటే కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఎక్కడో దూరంలో వెండి తీగలా జారిపడుతున్న జలపాతం, మరొకవైపు మేఘాలను తాకే కొండలు, మరో చోట మసాలా తోటల నుంచి వెదజల్లే యాలకులు, మిరియాలు, లవంగాల పరిమళాలు. గాలిని లోతుగా పీల్చుకుంటే అది కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, ప్రకృతి ఇచ్చే ఒక కొత్త జీవశక్తిలా అనిపిస్తుంది. సాయంత్రం సమయం దగ్గర పడుతుంటే మున్నార్ మరో రూపాన్ని దాల్చుకుంటుంది. మేఘాలు నారింజ రంగులో మెరిసిపోతాయి. లోయల మధ్య నుంచి చల్లని పొగమంచు మెల్లగా పైకి ఎగసి కొండలను తన ఒడిలోకి దాచుకుంటుంది. కొండపై నిలబడి దూరంగా చూస్తుంటే ఆకాశం భూమిని ఆలింగనం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలో వినిపించేది కేవలం ఆ గాలి స్వరం మాత్రమే. ఆ క్షణంలో మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. మున్నార్ అనేది కేవలం ఒక హిల్ స్టేషన్ కాదు, అది ప్రకృతి రాసిన ఒక సుందర కావ్యం. అక్కడి ప్రతి కొండ ఒక పద్యం, ప్రతి జలపాతం ఒక గీతం, ప్రతి టీ తోట ఒక పచ్చని చిత్రపటం. ఉదయం తొలికిరణం కొండల వెనుక నుంచి మెల్లగా తొంగిచూస్తుంది. రాత్రంతా మున్నార్ను తన ఒడిలో దాచుకున్న పొగమంచు నెమ్మదిగా తొలుగుతుంది. పచ్చని టీ తోటలపై మంచు బిందువులు వజ్రాల్లా మెరుస్తాయి. గాలిలో టీ ఆకుల సువాసన, తడినేల పరిమళం, పక్షుల కిలకిలారావాలు ఇవన్నీ కలిసి ప్రకృతి ఆలపించే సుప్రభాతంలా అనిపిస్తాయి. మన ప్రయాణం మున్నార్కు ప్రాణం లాంటి టీ తోటల నడుమ మొదలవ్వగానే ఎక్కడ చూసినా అలల్లా వణికే పచ్చని టీ మొక్కలు, వాటి మధ్య వంకర తిరిగే దారులు, కొండల వాలుపై సమంగా పేర్చిన ఆకుపచ్చ వరుసలు, ఈ దృశ్యాన్ని ఎంతసేపు చూసినా మన తనివి తీరదు. టీ తోటల్లో నడుస్తుంటే అప్పుడప్పుడు ఆకులు కోస్తున్న కార్మికులు కనిపిస్తారు. వారి చేతుల్లోని చాకచక్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే వారి శ్రమ వల్లే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రతి ఉదయం తాగే టీ కప్పు సువాసన చేరుతుంది. ఈ ప్రయాణంలో మనం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం టీ మ్యూజియం. మున్నార్లో టీ సాగు ఎలా ప్రారంభమైంది, బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఈ కొండలను టీ తోటలుగా మార్చారు, అప్పటి యంత్రాలు ఎలా ఉండేవి,

టీ ఆకులు ఎలా ప్రాసెస్ అవుతాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇక్కడ మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. టీ మ్యూజియం నుంచి బయటకు రాగానే వేడివేడి మున్నార్ టీని ఒక మట్టి కప్పులో ఆస్వాదిస్తే ఆ రుచి మరెక్కడా దొరకదనిపిస్తుంది. చల్లని గాలిలో వేడి టీ తాగుతున్న ఆ అనుభూతి మన ప్రయాణానికి మరో అందాన్ని జోడిస్తుంది. మన ప్రయాణం మున్నార్కు అత్యంత గర్వకారణమైన ఎరావికులం జాతీయ ఉద్యానవనం వైపు సాగగానే కొండల మధ్యగా ప్రయాణిస్తూ పార్కు ప్రవేశద్వారం చేరుకున్న వెంటనే మరో ప్రపంచంలోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. ఇది కేవలం ఒక అడవి కాదు, ఇది పశ్చిమ కనుమల జీవవైవిధ్యానికి నిలయంగా గుర్తింపు పొందిన ఒక అమూల్యమైన ప్రకృతి సంపద. అరుదైన మొక్కలు, ఔషధ వృక్షాలు, వందలాది జాతుల పక్షులు, సీతాకోకచిలుకలు, చిన్న చిన్న జంతువులు ఇక్కడ సహజ సిద్ధంగా జీవిస్తుంటాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ నీలగిరి తహర్. ప్రపంచంలో అత్యంత అరుదైన కొండమేకల జాతుల్లో ఇదొకటి. బండరాలపై ఎంతో చాకచక్యంగా పరిగెత్తే వీటిని చూడటం ఒక అపూర్వ అనుభూతి. ఎత్తైన కొండ అంచులపై నిలబడి దూరాన్ని చూస్తున్న నీలగిరి తహర్ను చూస్తే ప్రకృతి సృష్టి ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది. అడవిలో నడుస్తూ ఉంటే దూరంగా పక్షుల గానాలు వినిపిస్తాయి. చెట్ల మధ్య నుంచి ఒక్కసారిగా ఎగిరే రంగురంగుల సీతాకోకచిలుకలు కళ్ళను కట్టిపడేస్తాయి. కొన్ని చోట్ల అడవి పూలు గాలికి ఊగుతూ ప్రకృతికి రంగులద్దుతాయి. ఈ ఉద్యానవనానికి మరో విశిష్టత నీలకురింజీ పుష్పం. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. ఆ సమయంలో కొండలన్నీ ఊదారంగు పూలతో కప్పబడి ఉంటాయి. ప్రకృతి తన చేతులతో నీలిరంగు పట్టు వస్త్రాన్ని పరిచినట్లుగా కనిపించే ఆ దృశ్యం జీవితంలో ఒక్కసారైనా చూడాలని ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఆ పుష్పాలు వికసించే కాలంలోనే మున్నార్ పూర్తిగా మరో లోకంలా మారిపోతుంది. మేఘాలు, కొండలు, ఊదారంగు పూల సముద్రం, వాటి మధ్య వీచే చల్లని గాలి, ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఎరావికులం కొండలపై నిలబడి దూరంగా చూస్తే పశ్చిమ కనుమల అనంత శ్రేణులు కంటికి కనిపించేంతవరకు విస్తరించి ఉంటాయి. లోయల్లో తేలియాడే మేఘాలు, వాటి మధ్య వెండి తీగల్లా ప్రవహించే చిన్న చిన్న వాగులు, దూరంగా కనిపించే జలపాతాలు, ప్రకృతి తన అద్భుత చిత్రకళను మన కళ్ళ ముందుంచినట్టుంటుంది. మధ్యాహ్నం తరువాత మళ్ళీ టీ తోటల వైపు తిరిగి వస్తుంటే సూర్యకిరణాలు కొండలపై పడుతూ పచ్చని ఆకులను బంగారు రంగులో మెరిపిస్తాయి. గాలి ప్రతీక్షణం కొత్త పరిమళాన్ని తీసుకువస్తుంది. ఎక్కడో యాలుకల వాసన, మరెక్కడో మిరియాల వాసన, ఇంకొంచెం ముందుకు వెళ్తే యూకలిప్టస్ ఆకుల తాజాదనం. మున్నార్ ప్రతి ఊపిరిలో ప్రకృతి పరిమళం నిండి ఉంటుంది. సాయంత్రం సమయానికి కొండలపైకి మళ్ళీ పొగమంచు అల్లుకుంటుంది. ఆ మంచు తెరల వెనుక నుంచి మెల్లగా అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని నారింజ, గులాబీ రంగులతో అలంకరిస్తాడు. ఆ దృశ్యం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మున్నార్లో ప్రతి ఉదయం ఒక కొత్త చిత్రమే. ఒకరోజు పచ్చని టీ తోటలు మనల్ని ఆహ్వానిస్తే మరోరోజు నీలి జలాశయాలు, వెండివర్ణపు మేఘాలు, లోయల్లో దాగిన ప్రతిధ్వనులు మనకోసం ఎదురుచూస్తాయి. ప్రకృతి ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందనడానికి మున్నార్ ఒక సజీవ సాక్ష్యం. ఉదయం చల్లని గాలిని ఆస్వాదిస్తూ మన ప్రయాణం మట్టుపెట్టి ఆనకట్ట వైపు సాగుతుంది. దారి పొడుగున మేఘాలు రహదారిపైకి దిగివచ్చి మన వాహనంతో పాటు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. కొద్దిసేపటికి విశాలమైన జలాశయం కళ్ళ ముందుకు విస్తరిస్తుంది. ఇదే మట్టుపెట్టి డ్యామ్. 1940 చివరిలో నిర్మించబడిన ఈ ఆనకట్ట నేటికి ఇడుక్కి ప్రాంత వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది. అయితే పర్యాటకుడి దృష్టిలో ఇది కేవలం ఒక

ఆనకట్ట కాదు, కొండలు తమ ప్రతిబింబాన్ని చూసుకునే అద్దం లాంటి ఒక సరస్సు. ఉదయపు నిశ్శబ్దంలో సరస్సు నీరు అద్దంలా నిశ్చలంగా ఉంటుంది. ఈ సరస్సులో బోటింగ్ ప్రారంభమవ్వగానే పడవ మెల్లగా నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే చుట్టూ అలలు మాత్రమే కనిపిస్తాయి. ఈ అలలపై ఉదయ సూర్యుడి కిరణాలు బంగారు నాణాల్లా మెరిసిపోతాయి. మట్టుపెట్టి సమీపంలో ఉన్న ఇండో స్విస్ పశుసంవర్ధక కేంద్రం కూడా ఇక్కడ విశేషమైనది. అధిక పాలను ఉత్పత్తి చేసే పశువుల పెంపకం, శాస్త్రీయ పద్ధతులు, పాడి పరిశ్రమ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. ప్రకృతి అందాలతో పాటు అభివృద్ధి కూడా ఎలా కలిసిపోతుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణిస్తే ఎకో పాయింట్కు చేరుకుంటాం. పేరు వినగానే ఆసక్తి కలుగుతుంది కదా. ఈ ప్రదేశం ప్రత్యేకత ప్రతిధ్వని. కొండల మధ్య నిలబడి ఒక్కసారి గట్టిగా పిలిస్తే మనస్వరమే కొద్ది క్షణాల తరువాత తిరిగి వినిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తమ పేర్లను పిలుస్తూ ఆనందపడుతుంటారు. కానీ ఆ ప్రతిధ్వని కేవలం శబ్దానిది మాత్రమే కాదు, ప్రకృతి మన మాటలను తిరిగి మనకే వినిపిస్తూ మనం ప్రకృతితో మాట్లాడగలమని గుర్తు చేస్తుంది. మన తదుపరి గమ్యం కుండల సరస్సు. ఈ సరస్సు ప్రశాంతతకు ప్రతిరూపం. ఇక్కడ గాలి కూడా మెల్లగా వీచినట్లే అనిపిస్తుంది. నీటిపై తేలియాడే చిన్న పడవలు, ఒడ్డున వికసించిన అడవి పూలు, నీటిలో ప్రతిబింబించే దేవదారు చెట్లు, ఇది ప్రకృతి ధ్యానంలో మునిగిపోయిన ప్రదేశంలా కనిపిస్తుంది. కుండల సరస్సులో పెడల్ బోటింగ్ చేస్తూ సరస్సు నడుమకు చేరుకుంటే చుట్టూ కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఒక్క క్షణం పడవను ఆపి నిశ్శబ్దంగా కూర్చుంటే మన హృదయ స్పందన కూడా వినిపించేంత ప్రశాంతత కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ప్రయాణం మరింత ఎత్తుకు సాగుతుంది. మన గమ్యం టాప్ స్టేషన్. సముద్ర మట్టానికి దాదాపు 1880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం మున్నార్లో అత్యంత అద్భుతమైన వ్యూ పాయింట్లలో ఒకటి. ఆ దారంతా మేఘాలు రహదారిని కప్పేస్తుంటాయి. కొన్ని క్షణాల్లోనే వాహనం మేఘాల మధ్య నుంచి ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. టాప్ స్టేషన్ చేరుకున్న వెంటనే కళ్ళ ముందు విస్తరించే దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది. కేరళ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించిన పర్వత శ్రేణులు, లోతైన లోయలు, దూరంగా పత్తిలా తేలియాడే ఆ మేఘాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, ఇది భూమి మీద నుంచి చూస్తున్న దృశ్యం కాదేమో, మేఘాల లోకం నుంచి మనం తిలకిస్తున్నామా అనిపిస్తుంది. ఉదయం సూర్యోదయ సమయంలో ఇక్కడి అందం వర్ణనాతీతం. మొదట కొండల వెనక నుంచి బంగారు కాంతి కనిపిస్తుంది. క్రమంగా సూర్యుడు పైకి రావడంతో మేఘాలన్నీ పసిడి రంగులో మెరుస్తాయి. ఆ వెలుగులో టీ తోటలు పచ్చని పట్టు వస్త్రంలా మెరిసిపోతాయి. ఇక పర్వతాలపై విరిసిన పచ్చని టీ తోటలు మున్నార్కు చిరునవ్వైతే వాటి వెనుక విస్తరించిన అడవులు దాని హృదయం. ఆ హృదయంలో ప్రతి చెట్టుకు ఒక కథ ఉంది, ప్రతి గాలికి ఒక సంగీతం ఉంది, ప్రతి జంతువు అడుగులో ప్రకృతి సమతుల్యత దాగి ఉంది. ఉదయం వెలుగు పూర్తిగా వెరిసేలోపే మన ప్రయాణం ప్రారంభమవ్వగానే మన గమ్యం మున్నార్ చుట్టూ విస్తరించిన అరణ్య ప్రాంతాల వైపు సాగుతుంది. మనం కొద్ది దూరం వెళ్ళగానే మన గైడ్ నెమ్మదిగా వాహనం ఆపమని సూచిస్తాడు. దూరంగా గడ్డి మైదానంలో కొన్ని జింకలు ప్రశాంతంగా మేస్తుంటాయి. వాటి చెవులు ప్రతి చిన్న శబ్దానికి అప్రమత్తంగా కదులుతుంటాయి. ఒక క్షణం తలెత్తి మన వైపు చూస్తాయి. ప్రమాదం లేదని నిర్ధారించుకున్న వెంటనే మళ్ళీ మేతలో నిమగ్నమవుతాయి. మరికొన్ని మలుపులు తిరిగిన తరువాత అడవి మరింత దట్టమవుతుంది. అకస్మాత్తుగా వెదురు పొదల వెనక నుంచి ఒక భారీ నీడ కదులుతుంది. క్షణాల్లోనే అది మన కళ్ళ ముందు స్పష్టమవుతుంది. ఒక అడవి ఏనుగు, దాని వెనుక 2 చిన్న పిల్ల ఏనుగులు. వాటిని కాపాడుతూ అది నెమ్మదిగా అడవిలోకి సాగిపోతుంది. జీప్లో ఉన్నవారంతా నిశ్శబ్దంగా

గా ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తారు. కొద్దిసేపటికి మరో అద్భుతం ఎదురవుతుంది. కొండ అంచున గంభీరంగా నిలబడి ఉన్న భారతీయ గౌర్, దీనిని చాలామంది ఇండియన్ బైసన్ అని కూడా పిలుస్తారు. దృఢమైన శరీరం, మెరిసే నల్లని చర్మం, తెల్లటి కాళ్ళు, దాని నడకలో ఒక రాజసపు గంభీరత కనిపిస్తుంది. అడవిలో ప్రయాణమంటే పెద్ద జంతువులను చూడటమే కాదు, ప్రతి చెట్టుపై, ప్రతి కొమ్మపై ఆ జీవం కనిపిస్తుంది. మలబార్ జెయింట్ స్క్విరెల్ ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకుతుంటే రంగురంగుల సీతాకోకచిలుకలు పూల చుట్టూ నృత్యం చేస్తుంటాయి. కొమ్మలపై కూర్చొని ఆలపించే మలబార్ విస్లింగ్ థ్రష్ పక్షి గానం అడవిలో సహజ సంగీతంలా మారుతుంది. ఇక్కడి సోలా అడవులు పశ్చిమ కనుమల ప్రత్యేక సంపద. పొట్టిగా పెరిగే ఈ అడవులు నీటిని నిల్వ ఉంచి నదులకు జీవం పోస్తాయి. మున్నార్లో పుట్టే ఎన్నో వాగులు, జలపాతాలు, నదులు ఈ అడవుల వరమే. ఇక మన ప్రయాణం ఆనముడి శిఖరం వైపు సాగగానే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరానికి మనం చేరుకుంటాం. ఇది దాదాపు 2695 మీటర్ల ఎత్తు. ఆనముడి అంటే ఏనుగు నుదురు అని అర్థం. దూరం నుంచి చూస్తే ఈ కొండ నిజంగానే విశ్రాంతి తీసుకుంటున్న ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. శిఖరం చుట్టూ విస్తరించిన గడ్డి మైదానాలు, మేఘాలతో ఆడుకునే కొండలు, చల్లని గాలులు, ఇవి మనకి మాటలు రాకుండా చేస్తాయి. అక్కడ నిలబడి చుట్టూ చూస్తే పశ్చిమ కనుమల అనంత సౌందర్యం ఒకే చూపులో దర్శనమిస్తుంది. ఇక సాయంత్రం కాగానే మళ్ళీ మేఘాలు కొండలను కప్పేస్తాయి. అడవిలోంచి తిరిగి వస్తున్నప్పుడు దూరంగా వినిపించే జలపాతం గర్జన, చెట్ల మధ్య నుంచి వీస్తున్న గాలి, అప్పుడప్పుడు వినిపించే పక్షుల స్వరాలు మన యాత్రను మరింత మధురంగా మార్చేస్తాయి. ప్రతి ప్రయాణానికి ఒక ఆరంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. కానీ కొన్ని యాత్రలు ఆ గమ్యస్థానంలో ముగియవు. అవి మన హృదయంలో లోతుగా వాటి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తాయి. మున్నార్ అలాంటి యాత్ర. ఈ కొండలను, ఈ మేఘాలను, ఈ టీ పరిమళాలను వదిలి వెళ్తున్నా మనసులో మాత్రం మున్నార్ ఎప్పటికీ మిగిలిపోతుంది. మరి ఆలస్యమెందుకు ఓబాటసారి? నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.

ఇంతవరకు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమంలో కేరళలోని మున్నార్ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి సమర్పణ శ్రీ డి సాయి రఘునాచరణ్. ఇంతటితో ప్రభాతరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో మొదటి పాట గీతాంజలి చిత్రం కోసం శ్రీకృష్ణ రమ్యా బెహ్రా పాడిన పాట. ఈ పాటకు సంగీతం ప్రవీణ్ లక్కరాజు, సాహిత్యం శ్రీజు. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా? మరి

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట జయలవకుశ చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం బాలాజీ. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట కాంచన చిత్రం కోసం సుచిత్, సంతోష్, రీత త్యాగరాజన్ పాడిన పాట. సంగీతం ఎస్ తమన్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు

నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట యమదంగ చిత్రం కోసం దాలేర్ మెహందీ, ప్రణవి ఆచార్య పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్.

ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ వార్షికోత్సవాన్ని జూన్12న ఘనంగా నిర్వహించారు. శాస్త్రవేత్తలు, రైతులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ వార్షికోత్సవంలో భాగంగా నూతన వంగడాలను సృష్టించిన శాస్త్రవేత్త రాణి చోప్రాను బంగారు పతక జ్ఞాపికతో సత్కరించగా, ఎంవీ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్12న గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా

0: కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందుండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 21న ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21న గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 7239 మంది అభ్యర్థులు పరీక్షకులు నమోదు చేసుకోగా 91.79% మంది, అంటే 6645 మంది విద్యార్థులు హాజరయ్యారని, నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ జులై 2న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటి వరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్ధికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జులై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాజ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 8:35. వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ గారి చిత్రగీత కదంబం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150

0: రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వరదగుడి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా సంగీతాన్ని ఒక ఊపు ఊపేసి మన గుండెల్లో మెలోడీల పంట పండించిన ఆ మెలోడీ బ్రహ్మ, మన అందరి ఫేవరెట్ సంగీత దర్శకుడు మణిశర్మ గురించి కొన్ని వివరాలు, ఆయన దర్శకత్వం వహించిన పాటలు ఇప్పుడు విందాం.

0: கொப்பலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: మణిశర్మ గారి పూర్తి పేరు యానమండ్ర వెంకట సుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి గారు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి వద్ద వయలిన్ వాయించేవారు. సంగీత దర్శకుడిగా మారకముందు మణిశర్మ గారు ఇళయరాజా, ఎంఎం కీరవాణి మరియు రాజ్ కోటిల వద్ద కీబోర్డ్ ప్రోగ్రామర్గా పనిచేసేవారు. రామ్ గోపాల్ వర్మ గారి రాత్రి మరియు అందం చిత్రాలకు కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం ద్వారా ఆయన కెరీర్ మొదలైంది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకు మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ ఒక రేంజ్. చూడాలని ఉంది, ఇంద్ర, ఠాకూర్ సినిమాలలో సాంగ్స్ ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఇప్పుడు చిరంజీవి నటించిన చిత్రంలో మణిశర్మ దర్శకత్వం వహించిన పాటను విందాం.

0: లేదు, ధరలో సాటిరాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరీర్ ను మలుపు తిప్పిన ఒక్క

అతడు పోకిరి అతడు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది కూడా మణిశర్మ గారే. మహేష్ బాబు నటించిన చిత్రంలో మణిశర్మ సంగీత దర్శకత్వంలో ఇప్పుడు ఒక పాట విందాం.

పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని, స్వాగ్ని, ఖుషి, గుడుంబ శంకర్, బాలు సినిమాలతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు మణి శర్మ గారు. యూత్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఆ పవర్ ప్యాక్డ్ మెలోడీ మీకోసం.

లవ్ సాంగ్స్ అంటే కళ్ళు మూసుకొని మైమర్చిపోయేలా చేయడం, అదే మాస్ సాంగ్స్ వస్తే థియేటర్లలో సీట్లలో కూర్చొనియకుండా డ్యాన్స్ చేయించడం ఆయనకి సాధ్యం. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, హీరో ఎలివేషన్ సీన్స్కి ఆయన ఇచ్చే మ్యూజిక్ థియేటర్లు షేక్ చేస్తుంది. మణిశర్మ గారి సంగీతానికి టైమ్లెస్ క్వాలిటీ ఉంది. నేటి యువత కూడా ఆయన పాత కొత్త పాటలకు ఫిదా అవుతున్నారు. ఇస్మా శంకర్, యశోద, ఆచార్య, బెదుర్లంక, శకుంతలం, మధురాపుడి గ్రామం అని నేను మిస్టర్ కింగ్ చిత్రాలు రీసెంట్ హిట్స్గా చెప్పవచ్చు. 2003లో ఒక్కడు చిత్రానికి, 1998లో చూడాలని ఉంది చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా ఎన్నో ఫిలింఫేర్ల అవార్డులు, మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్, కలేజ మరియు ఏక్ నిరంజన్ చిత్రాలకు అందుకున్నారు. ఇప్పుడు ఆచార్య చిత్రం నుంచి ఒక పాట విందాం.

0: అదండి సంగతి. ఇప్పటి వరకు మనం మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి కెరీర్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్, మెగాస్టార్ చిరంజీవి మాస్ బీట్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ మెలోడీస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ వైబ్స్ వింటూ ఒక అద్భుతమైన మ్యూజికల్ జర్నీని ఎంజాయ్ చేశాం. ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ గారి చిత్రగీత కదంబాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?

0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంలో మొదటి ఉత్తరం చదువుదాం. కర్ణాటక జిల్లా, కర్ణాటక నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. బాహుబలి చిత్రం నుంచి దీవరా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం ఈ పాట అయితే రెడీగా ఉంది. శ్రోతలు, మీ అందరి కోసం ఈ పాట ప్రసారం అవుతుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: చిత్రలేఖలో మరొక ఉత్తరం చదువుదాం. చంద్రగిరి కొత్తపేట బస్టాండ్ నుండి చంద్రబాబు, రమాదేవి, ప్రతిభా భారతి, ప్రదీప్ కుమార్, వంశీకాంత్, దశకాంత్, ధీరజ్, శశాంక్. బాలమిత్రుల కథ చిత్రం నుండి గున్నమామిడి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మీకోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుబుల కామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంక్ అయినా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి.

0: అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మరొక లేఖ చదువుదాం. మా అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారు సమర్పించు చిత్రలేఖ కార్యక్రమం నిర్వహిస్తున్న మీ టీం అందరికీ మా యొక్క అభినందనలు తెలుపుతూ మేము ఈ లెటర్ రాస్తున్నాము అంటూ గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, బొజ్జప్పగారి సుజాత, బొజ్జప్పగారి సూర్యదర్శిని, బొజ్జప్పగారి శివలింగమ్మ, బొజ్జప్పగారి పెద్ద ఆంజనేయులు, మూరిన్ని రాజమ్మ, మూరిన్ని కృష్ణ, మూరిన్ని గజేంద్ర, మూరిన్ని చైతన్య, మూరిన్ని హర్ష, మూరిన్ని హష్మిత, మూరిన్ని నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, మరుట్ల చంద్రిక, మా అందరి కోసం మంచు పల్లకి చిరంజీవి సుహాసిని నటించిన సినిమా నుండి నీకోసమే మేమందరం నీరాకే ఈ సంబరం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. రేడియో జాకీ గారికి మా అభినందనలు అంటూ బొజ్జప్ప గారి రాజశేఖర్ గారు తెలుపుతున్నారు. ఓకే అండి, మీ అందరి కోసం అయితే ఈ పాట ప్రసారం అవుతుంది.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక ఉత్తరం చదువుదాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రత్యూష్, దిలీప్, హన్విత కోరుతున్నారు. విజయదశమి చిత్రం నుంచి ఇది ఒక నవలోకం అనే పాటను కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసమైతే ఈ పాట రెడీగా ఉంది, విందాం మరి.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉత్తరం చదువుదాం. పెళ్లి సందడి చిత్రం నుండి మధురా నగరిలో పాటను వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీ అందరి కోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు. ఇప్పుడు మరొక ఉత్తరం చదువుదాం. నిజామాబాద్ నుంచి నారాయణ అనసూయ యమున చల్లనీడ చిత్రం నుండి మల్లెల కన్నా జాబిల కన్నా పాటను కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉత్తరం చదువుదాం. ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ చిత్తూరు జిల్లా పులిచెట్ల మండలం మంగళంపేట గ్రామం నన్నూరు వారి పల్లె నుంచి కోరుతున్న శ్రోతలు జి నాగార్జున, జి ద్రాక్షాయిని, జి గిరిసాత్విక్, జి తేజోస్, సాకేత్ మరియు ఎఫ్ఎం శ్రోతలందరి కోసం బలే బుల్లోడు చిత్రం నుంచి ముద్దుగా ముద్దుగా ముత్యాల వానజల్లు కురవని అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉత్తరం చదువుదాం. నేతివారిపల్లి వైఎస్ఆర్ జిల్లా నుండి మలిశెట్టి రాజమ్మ, వెంకటయ్య, జయంతి, మల్లి, సోము, సిద్ధాచారి, వేణుగోపాల్, సారథి, కుశాల్ వీరందరూ భక్త తుకారం చిత్రం నుండి పూజకు వేలాయరా అనే పాటను కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీ అందరి కోసం ఈ పాట.

0: రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐ

0: ఏజెన్సీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉత్తరం చదువుదాం. తిరుపతి రూరల్ మండలం చిత్తూరు జిల్లా నాగరత్నమ్మ కాలనీ వేదాంతపురం అగ్రహారం నుండి ఎం మురళీధరన్, ఎం మునిరాజు, ఎం మునికృష్ణ, ఎం మునిరామ్, ఎం జయలక్ష్మి, యామిని, పూజ, సుజాత నమ్మినమంటూ చిత్రం నుండి ఎంత మంచి వాడవురా అనే పాటను కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక ఉత్తరం విందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజ్, నందిని, సోని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, హనుమాన్, లక్ష్మి, ప్రహ్లాద్, కొల్హాపురి రాజా వీరందరూ జీవిత నౌక చిత్రం నుండి వెయ్యి దీపాలు నాలోని అనే పాటను కోరుతున్నారు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి వింటారు. అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఉద్యోగస్తులందరికీ పరిచయమున్న పదం ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఉద్యోగస్తుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఈ ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్, వారి సామాజిక భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు విశాఖపట్నం రీజన్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ గారు. వీరిని అడిగి పిఎఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి.
2: నమస్కారం.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా రకాల అనుమానాలు ఉద్యోగస్తుల్లో ఉంటూ ఉంటాయి. ఈ పిఎఫ్ అంటే ఏమిటి, అది ఉద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది శ్రోతలు వివరిస్తారండి.
2: థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో దాన్ని మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటాం. మనకి ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారు వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రావిడెంట్ యాక్ట్ చేయడం జరిగింది.

0: సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా మూడు పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి. అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ మూడు పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు కార్మికులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులకి, ఉద్యోగస్తులకి సామాజిక భద్రతను కల్పించడం జరుగుతుంది.
1: పిఎఫ్ అనగానే జనరల్ గా మాలాంటి వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఉద్యోగస్తుల నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఎంప్లాయర్ కొంత అమౌంట్ వేస్తారు అనేది. అయితే కొన్ని సంస్థల్లో ఏమిటంటే ఎంప్లాయర్ అనేది వాళ్ళ వైపు నుంచి వేయకుండా రెండు వేళ్ల వైపు నుంచే తీసుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియకపోయినా, సో యాజమాన్యం ఎంత వెయ్యాలి, ఒకవేళ వెయ్యకపోతే మీ వరకు ఆ కంప్లైంట్ రైజ్ చేయొచ్చా, దీని గురించి ఒక్కసారి తెలియజేస్తారా?
0: ప్రధానంగా మనం ఈ పథకం కింద 12% ఉద్యోగుల జీతంలో నుంచి మనము మినహాయించడం జరుగుతుంది. ఇక్కడ మనం జీతం అనేది అక్కడికి వస్తే మనకి బేసిక్ ప్లస్ డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్, తెలుగులో మనం దీన్ని కరువు బత్యం అంటాం. సో ప్రతి ఉద్యోగికి కూడా శాలరీ అనేది, వారి నెలసరి వేతనం అనేది వేరే వేరు ఎలవెన్సెస్ రూపంలో ఉంటుంది. అందులో బేసిక్ శాలరీ అనేది ప్రధానమైన కాంపోనెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీతో పాటు డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్, అలాగే హౌస్ రెంట్ ఎలవెన్స్ లేదా ఏదైనా ఎలవెన్స్ రూపంలో ఉంటుంది. వీటిలో మనం బేసిక్ ప్లస్ డిఏను మాత్రమే మనం ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఉద్యోగికి కూడా నెలకి వారి వచ్చే జీతంలో ఉన్న బేసిక్ శాలరీ మరియు డిఎన్ఎస్ ఎలవెన్స్లో 12% మనం వాళ్ళ శాలరీలో నుంచి మినహాయించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఇంకొక 12% అనేది ఆ సంస్థ వాళ్ళు, ఆ యాజమాన్యం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 24% అనేది మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు సిటీసీ అనే పదాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో సిటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే సిటీసీలో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చట్టప్రకారంగా ఇది తప్పేమీ కాదండి. సో అది వారికి వారి అకౌంటింగ్ పర్పస్ కోసం వారు ఉద్దేశించబడింది. అలా కాకుండా మన శాలరీలో నుంచే వాళ్ళు డిడక్ట్ చేస్తున్నప్పుడు, ఎంప్లాయర్ షేర్ 12% అని చెప్పుకున్నాం కదా, ఈ 12% కూడా వాళ్ళ శాలరీలో నుంచి డిడక్ట్ చేయడం అనేది చట్టరీత్యం అన్నారు. సో దీనికి గాను మనం వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ ఉంటుంది, గత సంవత్సరం మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం మనము తగిన చర్యలు తీసుకుంటాము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. చట్ట ప్రకారం సంస్థ మీద కానీ యాజమాన్యం మీద కానీ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కాంట్రిబ్యూషన్, ఇంతకు ముందు చెప్పినట్టు మనకి 12% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సంస్థ ఇచ్చే దాంట్లో 3.67% అనేది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగి జీతంలో నుంచి 12%, అలాగే వారి సంస్థ లేదా యాజమాన్యం ఇచ్చే దాంట్లో నుంచి 3.67% ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33 అనేది పెన్షన్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రెండూ కాకుండా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద 0.5% శాలరీ అనేది సంస్థ వాళ్ళు చెల్లిస్తారు.
1: కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఒక పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటండి?
0: మనకి ఎప్పుడైనా ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఆ సంస్థలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవాళ్ళు, ప్రధానంగా హెచ్ఆర్ మేనేజర్లు లేదా అకౌంట్స్ మేనేజర్ కి మనం ముందుగా తెలియజేయాల్సింది ఏమిటంటే, అంతకు ముందు మనం ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ కవర్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేసామా లేదా అన్నది. ఒకవేళ మనం ఇంతకు ముందు ఈపీఎఫ్ లో కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేస్తుంటే అక్కడ మనకి గత సంస్థ వారు ఒక ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. అలాగే యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ యూఏఎన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. ఈ నెంబర్ ని మనం ఇప్పుడు ఎక్కడైతే మనము పనిలో జాయిన్ అయ్యామో అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, అక్కడ ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసే వారికి ఆ యూఏఎన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యూఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, మన యూఏఎన్ నెంబర్ కేవైసీతో సీడ్ అయిందా. ఇక్కడ కేవైసీ అంటే మనకి ఆధార్, అలాగే పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనకున్న యూఏఎన్ నెంబర్ ఈ మూడింటితో అనుసంధానం కాలేనప్పుడు మనం వెంటనే చేయాల్సింది మన ఆధార్ నెంబర్తో, అలాగే మన పాన్ నెంబర్తో, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మనం కేవైసీని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓలో ఉండే మెంబర్ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వారికి ఎంత బ్యాలెన్స్ ఉన్నదనేది వాళ్ళు సరిచూసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఫైనల్ క్లెయిమ్ కానీ లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటాం, సర్వీస్లో ఉండేటప్పుడు మన అవసరాల కోసం కొంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాటి కోసం మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వారికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు యూఏఎన్ నెంబర్ అనేది మన సంస్థలు మనకి క్రియేట్ చేసి ఇచ్చేవి. గత సంవత్సరం నుంచి

0: యూపీఎఫ్ఓలో వచ్చిన సంస్కరణలు ఏమిటంటే, మనకి ఉమాంగ్ అనే ఒక యాప్ ఉంటుందండి. ఇది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ గవర్నెన్స్ అంటాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలకి ఒక సమగ్రపరిచిన ఒక మొబైల్ అప్లికేషన్. ఈ ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓలో యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనికోసం మనం స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ, ఎఫ్ఏటి అంటాం, ఈ ఎఫ్ఏటి టెక్నాలజీ ద్వారా మన యూఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనమే క్రియేట్ చేసుకుని ఈ యూఏఎన్ నెంబర్ని మనం అక్కడ ఈపీఎఫ్ఓ వ్యవహారాలు చూస్తే హెచ్ఆర్ మేనేజర్ కానీ అకౌంట్స్ మేనేజర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే యూఏఎన్ నెంబర్కి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నామినేషన్, దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగి ప్రావిడెంట్ ఫండ్ మెంబర్కి ఏదైనా జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం అంతకుముందు మనం ఫిజికల్గా వారు నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. మెంబర్ పోర్టల్లో ఎలక్ట్రానిక్ నామినేషన్, ఈ నామినేషన్ ద్వారా వారు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎవరికి చెందాలి అనుకుంటున్నారో వారి పేరును సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఎంత మొత్తం మనకి ఆ అమౌంట్ చెందాలనుకుంటున్నారో కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగులకి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అతను ఒక 50% భార్యకి అలాగే చెరో 25% పిల్లలకి చెందేటట్టుగా అతను ముందుగా నిర్ణయించుకోవచ్చు.
1: టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిదానికి ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఆన్లైన్ సేవలు ఏమిటి, అవి ఉద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి?
0: ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ సేవలు మనకు ప్రధానంగా మెంబర్స్ కి అలాగే పెన్షనర్స్ కూడా ఇస్తున్నాం. మెంబర్స్ కి మనం ఇచ్చే సేవలు ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. మొదటిది ప్రొఫైల్ కరెక్షన్. ఇంతకు ముందు మనం నేమ్ గానీ లేదా డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ లో ఏవైనా సరిదిద్దడాలు ఉంటే ఫిజికల్ గా ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ ఇద్దరూ సంతకం చేసి సబ్మిట్ చేసేవారు. ఫిజికల్ గా సబ్మిట్ చేయడం వల్ల మనకి దీంట్లో జాప్యం జరగడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సంస్కరణ ఏమిటంటే, మనం ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ఆ మెంబర్ తన యూఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యి మెంబర్ పోర్టల్లోనే ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఉదాహరణకు మనం మన పేరుని మనం ఆధార్ పేరుతో సమానంగా ఉండేటట్టుగా మనం మార్చాలనుకుంటే ఆ ఆధార్ కార్డు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అలాగే పాన్ కార్డు కానీ ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అండి. రెండవది ఈ నామినేషన్. ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం ఆన్లైన్లోనే చేయొచ్చు. ఇక మూడవది ప్రధానంగా క్లెయిమ్ సబ్మిషన్ అనేది. ఆన్లైన్లోనే ఈ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా వరకు 10 వర్కింగ్ డేస్లో మాత్రమే జరుగుతుందండి. ఇది మనకి మెంబర్కి వచ్చే సదుపాయాలు. దీనికి అదనంగా పెన్షనర్స్కి వచ్చే సదుపాయాలు, ఇంతకు ముందు పెన్షన్ డ్రా చేసేవారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా సంతకం చేయించుకొని ఈపీఎఫ్ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిందండి, డిఎల్సి అంటాం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే, మనము ఆన్లైన్లో మనకి ఈ సేవ మీ సేవ లాంటి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఉండే కౌంటర్స్ ద్వారా కానీ జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా గత సంవత్సరం నుంచి కూడా మనకు స్మార్ట్ ఫోన్స్లో కూడా జీవన్ ప్రమాణ్ అనే యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా వాడుకొని వాడు వారి ఇంట్లో నుంచే వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది.
1: ఎటువంటి సందర్భాల్లో ఈ పిఎఫ్ అమౌంట్ ని మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చండి?
0: పిఎఫ్ అనేది సాధారణంగా మనం పదవి విరమణ చేసిన తర్వాత మనకు ఒక ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం అండి. అయితే చాలాసార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు పిల్లలు పెళ్లి చేయడానికి కానీ లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ, అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం కానీ మనం కొంత అమౌంట్ అనేది అవసరం వస్తుంది. సో దీనికోసం మనకి ఈపీఎఫ్ఓలో అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది ఉంటుందండి. దీన్నే మనం పార్షియల్ విత్డ్రాల్స్ అని కూడా అంటాం. ఈ పార్షియల్ విత్డ్రాల్స్ అనేవి మనకు ప్రధానంగా 4 కారణాలతో మనకి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు అందిస్తున్నారు. ఒకటి ఇల్నెస్ అడ్వాన్స్, అంటే మనం ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈపీఎఫ్ఓలో నుంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి కొత్త స్కీమ్ వచ్చింది. దీని ప్రకారం ఈ ఇల్నెస్ కోసం మనం ఎన్నిసార్లైనా అడ్వాన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓలో సభ్యత్వం తీసుకుని కనీసం 12 నెలలు గడిచి ఉండాలి. 12 నెలల తర్వాత మీరు ఇల్నెస్ కోసం మీ షేరులో, అంటే ఎంప్లాయీ షేరులో మనకి మెంబర్ షేర్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా స్థలం కొనుగోలు చేసినప్పుడు కానీ మనం అమౌంట్ని తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం మెంబర్ షేర్లో మొత్తం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ని కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంటి కొనుగోలు కోసం అడ్వాన్స్ అనేది మనం మొత్తం సర్వీస్లో కేవలం 5 సార్లు మాత్రమే పెట్టుకోవడానికి వీలవుతుంది. మూడవది మనం పిల్లల చదువు కోసం, కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారి ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు, అటువంటి వాటి కోసం కూడా కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు.

0: ఇది మనం 10 సార్లు తీసుకోవచ్చు మొత్తం సర్వీస్ లో. దీంట్లో కూడా మనం మొత్తం మెంబర్ షేర్ అనేది వస్తుంది. నాలుగవది పిల్లలకు లేదా ఉద్యోగస్తుల వారి స్వయం వివాహం కోసం అండి. సో దీనికోసం కూడా వారు మొత్తం సర్వీస్ లో 5 సార్లు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి మెంబర్ షేర్ లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ వస్తుంది. ఈ అడ్వాన్సెస్ లో మొత్తం మనం తీసుకుంటే మనం ఉద్యోగం విరమణ చేసే టైంకి మనకి ప్రావిడెంట్ ఫండ్ లో అమౌంట్ అనేది మిగతా వాళ్ళ జీవితాన్ని నడపడానికి సరిపడేంత అమౌంట్ ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక సంస్కరణ తీసుకొచ్చారు. అదేంటంటే మినిమం 25% 25% బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వారి అకౌంట్ లో ఉండాలి. సో మేము ఇటువంటి అడ్వాన్సెస్ క్లెయిమ్స్ ఏవైనా మేము సెటిల్ చేసేటప్పుడు కనీసం 25% ఉండేటట్టు మేము జాగ్రత్త తీసుకుంటాం.
1: పిఎఫ్ ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరస్కరణకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏ ఏ పరిస్థితుల్లో ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది తిరస్కరించబడుతుందండి?
0: క్లెయిమ్ మనం తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు మనము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి మొత్తం సర్వీస్ లో కేవలం 5 సార్లు మాత్రమే వీలవుతుంది. అలాగే పిల్లల చదువు నిమిత్తం మనం ఒక 10 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సార్లు సభ్యులు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన పరిమితుల కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి అప్పుడు మనకి తిరస్కరణ గురవుతుందండి. అలాగే రెండవది, మనకి ఇంతకు ముందు చెప్పినట్టు సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. అండ్ మూడవది, వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో కానీ లేదా వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో కానీ కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇటువంటి అప్పుడు ముందు వారు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికన్నా ముందు వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో ఉన్న తప్పుల్ని కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో ఉన్న తప్పుల్ని కానీ వారి మెంబర్ పోర్టల్లో ఉండే జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేసుకున్న తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈపీఎఫ్ఓలో క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందనే ఒక రీజన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ రీజన్ అనేది మనం మెంబర్ పోర్టల్లో మనం చూసుకోవచ్చు. సో రెండవసారి మనం క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ రీజన్ అనుగుణంగా మనం సరైన చర్యలు తీసుకుని మనం సరిదిద్దుకొని అప్పుడు మాత్రమే మనం మళ్ళీ రెండవసారి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే సార్, ఇప్పుడు పదవీ విరమణ తర్వాత పిఎఫ్ కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, వీటి ప్రయోజనాలు ఎలా అందుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఏమిటండి?
0: ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల మనం కొంత అమౌంట్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మన జీతంలో నుంచి అలాగే యాజమాన్యం ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి మన అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతున్న అమౌంట్ మొత్తం మనకి ప్రతి సంవత్సరం దీని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఇది 8.25% గా ఉంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి ప్రతి సంవత్సరం జమ అవుతూ ఉంటుంది. సో ఈ జమ అవుతున్న అమౌంట్ మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది మొత్తంగా మనం విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఈ మొత్తంగా విత్డ్రా చేసుకోవడానికి మనం ఫామ్ 19 అంటాం. ఈ ఫామ్ 19 అనే క్లెయిమ్ ని మన మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది రిటైర్మెంట్ అయినప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగం మానివేస్తాం, ముందు 55 సంవత్సరాల కన్నా ముందు వయసు వాళ్ళు కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఈపీఎఫ్ఓ కవర్డ్ అయ్యే ఎస్టాబ్లిష్మెంట్ లో ఏది పనిచేయకపోవచ్చు, అలాగే వారి ఉద్యోగాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవచ్చు. అటువంటి అప్పుడు మనం కనీసం 2 నెలల మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఒక వ్యక్తి పెన్షన్ డ్రా చేయాలంటే మినిమం ఈపీఎఫ్ఓ కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్ లో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పెన్షన్ క్లెయిమ్ ని మనం ఫామ్ 10D అంటాం. ఈ ఫామ్ 10D అనేది కూడా మనం మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పెన్షన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనకి ఎలా ఉండేదంటే, విశాఖపట్నం పరిధిలో ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి బ్యాంక్ అకౌంట్ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ 10D అనేది కూడా మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది మీకు జారీ అవడం జరుగుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్ గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒకసారి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి భార్య లేదా భర్తకి విడో ఆర్ విడోవర్ పెన్షన్ అంటాం, అది కూడా వస్తుంది. అండ్ వారితో పాటు వాళ్ళకి 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల వరకు కూడా పెన్షన్ అనేది వస్తుందండి.
1: ఓకే సో అలాగే పిఎఫ్ ఖాతాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవచ్చు అంటారండి?
0: ఆన్లైన్లోనే మీరు మెంబర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం పూర్తి చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ పోర్టల్లో ఇది ల్యాండ్ అవుతుంది, వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 90% ఆఫ్ ద మనకి చేంజెస్ ఏమైతే ఉన్నాయి ఎంప్లాయీ ఎంప్లాయర్ లెవెల్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదైనా చాలా పెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది మనకి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లోకి వస్తుందండి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా జాయింట్ డిక్లరేషన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఒక 10 వర్కింగ్ డేస్లో మనం అది అప్రూవ్ కానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఒక ఉద్యోగి

0: సంస్థ మారినప్పుడు పిఎఫ్ ని కంటిన్యూ చేయాలి అనుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటారా, లేదంటే ఉద్యోగి పాత్ర ఏమైనా ఉంటుందా అండి అందులో?
1: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగం మానివేసిన తర్వాత 2 నెలల లోపల వేరే ఉద్యోగం రానట్లయితే వెంటనే వాళ్ళు మొత్తం పిఎఫ్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. మనకి ఈపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ రేటు 8.25% వరకు ఉంటుంది. సో వీరు వెంటనే విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వడ్డీ రేట్ అనేది కొనసాగదు అనమాట. సో అది దావా ఒకటి నష్టపోతున్నారు. ఇది కాకుండా పెన్షన్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ సర్వీస్ మనం పెన్షన్లో మనం ఉంటే అంత ఎక్కువ పెన్షన్ అనేది మనకు వస్తుంది. సో చాలా మంది మనకు తెలియక ఏం చేస్తున్నారంటే 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే వెంటనే ఈ మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సంస్థలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈపీఎఫ్ఓ మెంబర్షిప్ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా కాకుండా మేము ఇచ్చే సలహా ఏమిటంటే ఎవరైతే ఉద్యోగంలో మానివేస్తారో మానివేసిన తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ యాజమాన్యం సహకారంతో వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఏ రోజు అయితే వాళ్ళు అక్కడ ఉద్యోగం మానివేస్తారో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ యుఏఎన్ నెంబర్ అనేది కొత్తగా ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ యుఏఎన్ నెంబర్ అనేది అక్కడ హెచ్ఆర్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు క్లెయిమ్ అనేది మనము యాజమాన్యం వాళ్ళే చేయక్కర్లేదు, మనం మన మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫార్మ్ 13 క్లెయిమ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది. సో దాన్ని మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, అది మనకి ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ పాత మనకి ప్రావిడెంట్ ఫండ్లో మనకున్న మొత్తం కూడా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి. వారు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నా కూడా వారికి సొంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రైవేట్ సెక్టర్లో నుంచి ఇటువంటి పబ్లిక్ సెక్టర్లోకి మారేటప్పుడు మాత్రం మనం వారికి ఫిజికల్గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
0: పిఎఫ్ ఖాతాదారులు ఈ సైబర్ మోసాల విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలండి?
1: ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లో ఒక 5 లక్షల బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ లింక్ మీద క్లిక్ చేసి కొంత అమౌంట్ ను మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారండి. ఈపీఎఫ్ఓ ఎప్పుడూ కూడా ఇటువంటి కాల్స్ ఏ మెంబర్స్ కానీ పెన్షనర్స్ కానీ కాల్ చేయదండి. సో మీరు ఇటువంటి మోసపూరితమైన కాల్స్ కి రెస్పాండ్ కాకండి. అలాగే పెన్షనర్స్ కూడా చాలా వరకు ఇటువంటి కాల్స్ వస్తుంటుంది, ఏదైనా కారణాల వల్ల కానీ మనకి పెన్షన్ ఆగిపోతే మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ ని సంప్రదించవచ్చు. అలాగే మనం ఇంకా ఒకవేళ పిఎఫ్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదంటే ఈపీఎఫ్ ఐజీఎంఎస్ అని ఉంటుందండి, ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. సో దాంట్లో ద్వారా కూడా మనం గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈపీఎఫ్ఓ నుంచి ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మెంబర్స్కి కూడా కాల్స్ రావండి. ఒకవేళ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు అయితే ఇటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీ యాజమాన్యం దృష్టిలోకి తీసుకువెళ్ళండి, లేదా సర్వీస్లో లేని వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి మీరు సమాచారాన్ని చేరవేయండి, లేదా మనము గవర్నమెంట్ మనకి సైబర్ సెల్స్ అని ఉంటుందండి దాంతో అన్నీ కూడా మనం కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు.
0: ఓకే, పిఎఫ్ సేవలు ఇంకా సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ సంస్థ ఎటువంటి చర్యలు చేపడుతుందండి?
1: ఈపీఎఫ్ఓలో మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉంటారండి, అంటే ఉద్యోగులు అలాగే యాజమాన్యం, వీరిద్దరూ కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం యాజమాన్యంకి మనం ఇచ్చిన సంస్కరణలు ఏంటంటే ఇంతకు ముందు మనం ప్రావిడెంట్ ఫండ్లో కవరేజ్ తీసుకోవడం అని చాలా లాంగ్ ప్రొసీజర్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంసీఏ పోర్టల్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఒక కొత్తగా ఒక సంస్థ మొదలుపెట్టినప్పుడు ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీటన్నింటికీ కలిపి మనం ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు మనం ఫిజికల్గా ఈ అమౌంట్ అనేది మనం బ్యాంకులో కట్టి దానికి సంబంధించిన రిటర్న్స్ అనేవి ఈపీఎఫ్ ఆఫీస్లో మనము సబ్మిట్ చేయడం జరిగేది. సో ఇప్పుడంతా కూడా ఇదంతా ఆన్లైన్లో జరుగుతుందండి, దీన్ని ఈసీఆర్ అంటాం, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్. సో ఈ ఈసీఆర్ పద్ధతి ద్వారా మనం ప్రతి నెల ఎవరైతే మన దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు వారికి ఎంత శాలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న వివరాలను మనం ఆన్లైన్లోనే వారు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాగే ఈ పేమెంట్ అంతా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది డిఫాల్ట్ ఉన్న వాళ్ళకి. అలాగే ఎప్పుడైనా పేమెంట్ లేట్ చేసేటప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు పెనాల్టీస్ అనేది లివే చేస్తారు. ఈ పెనాల్టీస్ సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఒకప్పుడు మనకి ఫిజికల్గా జరిగేవి, ఇప్పుడు అవన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. అలాగే ఈ పెనాల్టీస్కి లేదా ఈ ఎంక్వైరీస్ సంబంధించిన ఆర్డర్స్ అనేవి కూడా మనం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓలో సంబంధించిన ఎంక్వైరీ కోసం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ ఆఫ్ ఈపీఎఫ్ఓ అని ఉంటుంది, దాంట్లో మనం ప్రతి హీరింగ్ తర్వాత డైలీ అడ్రస్ షీట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా మరింత పారదర్శకత మరింత సమర్థవంతంగా మనం ఎంప్లాయీస్కి సేవలు అందించడం జరుగుతుంది. ఎంప్లాయీస్కి వచ్చిన సంస్కరణలు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు, ఫార్మ్ 19 లేదా ఫార్మ్ 31 ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మన వాళ్ళు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.

0: ఓకే సార్, ఇప్పుడు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి ఈపీఎఫ్ఓ సంస్థకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ PMVBRY గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మన దేశంలో 2047 కల్లా కొత్తగా ఉద్యోగ రంగంలోకి వచ్చే యువతి యువకులందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా కనీసం 3.67 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రవేశపెట్టారండి. PMVBRY స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి స్కీమ్. దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అంటే మనకి ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో ఆ ఉద్యోగస్తులకి వారి 1 నెల జీతం అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 14,000 తన ఫస్ట్ జీతం అయితే 14,000లో మొదటి సగం అంటే 7,000 ఒక వారు 6 నెలలు ఉద్యోగ కాలం గడిచిన తర్వాత 7,000 అనేది వారి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది DBT అంటాం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక కోర్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మిగతా 2వ విడత మిగతా 7,000 కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ బి బెనిఫిట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గాను యాజమాన్యానికి కానీ ఆ సంస్థకు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగుల్ని తీసుకుంటారో, ఉదాహరణకి మనం గత ఆర్థిక సంవత్సరంలో 100 మందిని ఉపాధి కల్పించుంటే ఈ స్కీమ్ మొదలైన తర్వాత మనం కనీసం 105 మందికి మనము ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కనీసం 5 మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారందరూ కూడా ఈ స్కీమ్లో మనకి బెనిఫిట్ పొందడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ సంస్థలో 50 కన్నా తక్కువ ఉద్యోగులు ఉంటే మీరు కనీసం కొత్తగా 2ని ఉద్యోగంలోకి తీసుకుని ఉండాలి. అంటే మన ఉద్యోగుల సంఖ్య 52 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నామో అప్పటి నుంచి మన స్కీమ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఎవరికైతే మనము ఉద్యోగంలో తీసుకున్నామో వారి శాలరీ ఆధారంగా బెనిఫిట్ అనేది వస్తుందండి. సో ఈ బెనిఫిట్ అనేది మనకి మనం స్కీమ్ మొదలుపెట్టిన తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు ఏవైనా ఉంటే వారికి మాత్రం ఈ బెనిఫిట్ అనేది 4 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. మనకి విశాఖపట్నం పరిధిలో ఆర్గనైజేషన్స్లో 70% వరకు మనకి ఈ PMVBRY కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ఇంకా మనకి నడుస్తుందండి. సో మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా త్వరగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చు.
0: పిఎఫ్ సంస్థలో కమిషనర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు పిఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి?
1: పిఎఫ్ ఖాతాదారులకు ప్రధానంగా మేము ఇచ్చే సలహా, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి వృద్ధాప్యంలో కానీ లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ నిరుద్యోగులుగా ఉండేటప్పుడు కానీ అప్పుడు మనకు ఒక ఆర్థిక లబ్ధి, ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అలాగే ఒకవేళ ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆర్థిక భరోసా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎంత ఎక్కువ కాలం పనిచేసి ఎంత అమౌంట్ అనేది మనం దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటామో దానికి అదనంగా మనకి ఇంట్రెస్ట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనము అత్యవసరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సాధారణమైన అవసరాలకు కూడా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు పదవి విరమణ చేసేటప్పటికి లేదా ఏదైనా దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేటప్పటికి ఈ బెనిఫిట్ అనేది చాలా తగ్గిపోతుందండి. మనం వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత ఈ ఆర్థిక భరోసా అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సో మేమిచ్చే సలహా ఏంటంటే మీరు ప్రావిడెంట్ ఫండ్లో సభ్యత్వం చేరిన తర్వాత ఈ అమౌంట్ని మీరు మరీ అత్యవసరమైతే తప్ప విత్డ్రా చేసుకోవద్దు, అది ఎలా కొనసాగనివ్వండి. దాని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా మార్కెట్ రేట్లకు కూడా కొంచెం ఎక్కువగానే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇది మనకి ఎంత లాంగ్ టర్మ్ గా మనకి దీర్ఘకాలికంగా మనం కొనసాగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు వస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎలాగైతే మనము భద్రపరచుకుంటామో అలాగే మీరు యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం, ఒక 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. యుఏఎన్ నెంబర్ అనేది మీరు భద్రపరచుకోండి. మీరు ఎక్కడైతే వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతారో జాయిన్ అయిన మొదటి సందర్భంలోనే యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అలాగే మీరు అప్పుడప్పుడు కూడా మీ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మీ సంస్థ వారు మీకు ప్రతి నెల మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదనేది మీరు పాస్బుక్ ద్వారా సరిచూసుకోవచ్చు అండి. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మీరు సీట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకునేటప్పుడు వెంటనే మనం సబ్మిట్ చేసుకోండి.

0: కావచ్చు.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రయోజనాలు ఏమిటి, క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో, ఉద్యోగ విరమణ తరువాత ప్రావిడెంట్ ఫండ్ వల్ల వచ్చే పెన్షన్ లాభాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా మాకు మా శ్రోతలకి ఇంత వివరంగా తెలియచేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆహార పదార్థాలు అయితే ఉంటాయన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఒకటైతే ఉంది. సో మరి ఆ ఒకటి ఏంటో మీకు తెలుసా? సో ఏ ఆహార పదార్థము పూర్తిగా జీర్ణమవ్వవు మనకి చాలా బాగా తెలుసు. చాలా మందికి ఫేవరెట్ కూడా. ఇక అసలు చలికాలం వర్షాకాలం వచ్చేసిందంటే ఇవి బాగా తినేస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ కానీ ఇది పూర్తిగా మనకి డైజెస్ట్ అవ్వదంట. మరి ఆ ఫుడ్ ఏంటి మీరు గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మజాకా.

0: Pai Prema.
1: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్

0: లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: Jyoti FM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు.
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.
4: ఎస్, మరి మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో ఏ ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమవ్వవు అని అడిగాను కదా క్వశ్చన్, అండ్ చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్. ఎస్ వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, సో ఇందాక క్వశ్చన్కి పంపించారు. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, ఓకే. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి పకోడీ మిర్చి బజ్జీ అడగమంటారా, ఓకే. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. శివ శ్రీఫణి గారు దేశేపేట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జి అన్నవరం అండి, ఓకే, ఇంటి పేరు, ఓకే, తిరుపతి నుంచి పంపించారు. శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి, సారీ, శ్రీనివాస్ గన్నవరం గారు తిరుపతి నుంచి, ఓకే. సో వీరు కూడా బజ్జీలు బోండాలు అరగవు అని అనుకుంటున్నారంట, ఓకే. అండ్ అప్పలరాజ్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొద్దుటూరు నుంచి కడప దస్తగిరి సంధ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శనగపిండితో చేసినటువంటి పదార్థాలు అరగవు అని అనుకుంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. ఎందుకని చాలామంది అదే అనుకుంటున్నారు, ఓకే, చూద్దాం. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు గారు కరుణగారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి పద్మజ గారు, ఓకే అండి. అలాగే బంగారరాజు గారు ఆదర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు, ఓకే. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు పంపించారు, ఓకే. కోటగిరి మల్లికార్జున్ జగిత్యాల నుంచి పంపించారు, ఓకే. అండ్ గంగరాజు గారు పెదరాజుపల్లి నుంచి పంపించారు ఆన్సర్, ఓకే అండి. సో మరి తెలుసుకుందాం, అంటే ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి మీ అభిప్రాయం పంపించినట్లున్నారు, బట్ అస్సలు నిజంగా ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమవో తెలుసుకుందాం. ఎస్, మానవ శరీరంలో పూర్తిగా జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే అవి పీచు పదార్థం, అంటే డైటరీ ఫైబర్ అన్నమాట.

ఉన్నటువంటి కరగని పీచు పదార్థం ఏదంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందో అది అస్సలు జీర్ణం అవ్వదన్నమాట. అంటే మన జీర్ణ వ్యవస్థ ప్రోటీన్స్, కొవ్వు, పిండి పదార్థాలు, సో ఇవన్నీ కూడా ఈజీగా అరిగించుకోగలదు. కానీ మొక్కల నుండి వచ్చేటువంటి పీచు పదార్థం ఏదైతే ఉందో వాటిని విడగొట్టేటువంటి ఎంజైమ్స్ మన శరీరంలో ఉండవన్నమాట. సో ఇలా తీసుకుంటే మన ఆహారంలో అసలు జీర్ణం కాని పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొక్కజొన్న గింజలు. సో చెప్పాను కదా మనకి ఇంకా చక్కగా వర్షాకాలం, చలికాలం వచ్చేసిందంటే మొక్కజొన్న అసలు చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ మొక్కజొన్నలో ఉండేటువంటి సెల్యులోజ్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైనటువంటి ఎంజైమ్స్ మానవ శరీరంలో ఉండవన్నమాట. మనం బాగా నమిలి తిన్నా సరే లోపల పిండి పదార్థం జీర్ణమవుతుంది, కానీ ఆ పైన ఒక చిన్న పసుపు పొరలాగా ఉంటుంది చూసారా, అది అలాగే ఉండిపోతుందట. అండ్ వీటితో పాటు కొన్ని రకాల సీడ్స్, నట్స్, కూరగాయల తొక్కలు అంటే టొమాటో తొక్కలు, క్యాప్సికం, మునక్కాడులో ఉండేటువంటి పీసు, ఇవన్నీ కూడా మన కడుపులో ఉన్నటువంటి జీర్ణ రసాలకు అరగవట.

వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చిక్కుళ్ళు, పప్పు ధాన్యాలు, పచ్చి అరటికాయ. సో ఇవన్నీ కూడా. అయితే మరి ఇవన్నీ అరగవన్నప్పుడు ఎందుకండి తినడం అనుకుంటున్నారేమో. లేదు, యాక్చువల్గా ఏంటంటే ఈ ఆహార పదార్థాలు జీర్ణం కాకపోయినా కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి తీసుకోవడం ద్వారా ఏంటంటే పేగులు సులభంగా శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చూస్తాయి, అలాగే మన పొట్టలో ఉండేటువంటి బ్యాక్టీరియాకు మేల్ చేసి ప్రీ బయోటిక్స్ లాగా పనిచేస్తాయి అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనం తిన్నటువంటి ఆహారాల నుండి చక్కెర శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. సో దీనివల్ల షుగర్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. సో అది సంగతి. కాబట్టి బాగా పీచు ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తినండి అని చెప్పి డాక్టర్స్ కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు కదా, అది రీజన్ అనమాట. సో మరి ఈరోజు మన హరిల్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం.

వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది? సో మరి ఈ క్వశ్చన్ కి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488814 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా.

ఎస్, మరి మన హర్విలులో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏ దేశానికి చెందింది అని అడిగాను. అండ్ చూసేద్దాం, శ్రీహరి గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే కొనకొండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరి నుంచి ఆన్సర్ పంపించారు కానీ ఓకే. రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఆన్సర్ అయితే పంపించారు. తాళ్ల విశ్వనాథరావు గారు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి పంపించారు ఆన్సర్, ఓకే. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు, ఓకే నాకే ఆప్షన్స్ ఇచ్చారు అనమాట, ఓకే. భాస్కర్ గారు పెడన నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు ఆన్సర్, కానీ కాదు. అండ్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప నుంచి ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ అయితే పంపించారు, ఓకే. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి చూసేద్దాం ఆన్సర్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఎక్కడ ఉంది అని చెప్పి, ఏ కంట్రీకి చెందింది అని అడిగాను. అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పంపించారు కానీ కదండి, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు అర్థమైంది. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి పంపించారు ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు కరుణాగర్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే బంగారరాజు గారు ఆదన్ నుంచి పంపించారు కాదండి. పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు ఆన్సర్ పంపించారు. ఓకే, అక్కరపాక నుండి రమా గారు. ఓకే, వేమగిరి నుంచి గోపాలకృష్ణ సాయి నారాయణరావు పంపించారు ఆన్సర్. ఓకే, అనంతపురం నుంచి వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాంబాబు గారు, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు. సూపర్ ప్రోగ్రామ్ అంటూ థ్యాంక్ యూ. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కాదండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి పంపించారు ఆన్సర్ కానీ కాదు. ఆన్సర్ అయితే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ గంగరాజు గారు పెదరాజపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. అలాగే శివ

శ్రీఫణి గారు దేశేపేట వేటపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, ఆన్సర్ కాదండి. అండ్ కనకారావు గారు పెడ నుంచి పంపించారు, ఆన్సర్ కాదు. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ట్రైన్ జపాన్ కి చెందిందనమాట. సో జపాన్ కి చెందిన ఎల్వో సిరీస్ మగ్లవ్, సో ఈ ట్రైన్ వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ గా రికార్డ్ అయితే సాధించింది. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత తెలుసా? 603 కిలోమీటర్లు పర్ అవర్, అంటే 375 మీటర్స్ పర్ అవర్. సో ఈ స్పీడ్ తో ఈ ట్రైన్ అయితే ట్రావెల్ అవుతుందన్నమాట. సో ఈ ట్రైన్ యొక్క స్పీడ్, అందరూ చాలా మంది చైనా అని పొరపడ్డారు. సో చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. సో ఇది ఇవాళ మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. అండ్ మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ టూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. ఈ రోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. రాష్ట నెలవారీ ఆర్థిక నివేదిక ఎంఈఆర్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రోజు ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షార్ట్ కార్యక్రమాన్ని సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి దీన్ని 20 రోజుల్లోనే పూర్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ రెండు రకాల హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని తెలిపారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు ఈ ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం కార్గో టెర్మినల్కు చేరుకున్నాయి. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఏపీ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల దరఖాస్తుల గడువు పొడిగింపు ఉండదని ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 10వ తరగతి సోషల్ స్టడీస్ సబ్జెక్టు సిలబస్ ను ఎన్సీఈఆర్టీ తగ్గించింది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతుండటంతో సబ్జెక్టు నిపుణులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వారాహి నవరాత్రులు రేపటి నుంచి ఈ నెల 24 వరకు కొనసాగుతాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్, గుడ్ మార్నింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, అందరికి గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మనం హ్యాపీగా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ముందుగా

ఏక్ నిరంజన్ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి కంగనా రనౌత్ అండ్ ప్రభాస్ నటించిన ఫిలిం అనమాట. టైం చూస్తే మాత్రం 11:11 క్లాక్ లో టైం చూస్తే, ఈ సాంగ్ విన్నప్పుడు మనకి మైకేల్ జాక్సన్ డెఫినెట్ గా గుర్తొస్తారు కదా. మరి ఎందుకు గుర్తురారండి, టాప్ పాప్ స్టార్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు మైకేల్ జాక్సన్. మరి మీరు కూడా వినే ఉంటారు, మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైకేల్ సినిమా అయితే రికార్డ్ సృష్టించిందని చెప్పాలి, సరికొత్త రికార్డ్ అనమాట. మరి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టోటల్ గా 1 బిలియన్ అయితే మాత్రం ఇప్పటిదాకా వసూలు చేసిన తొలి బయోపిక్ గా ఇది నిలిచిందనమాట. సో 1 బిలియన్ వసూలు చేసిన సినిమా అనమాట ఇది, ఫస్ట్ టైం తొలి బయోపిక్ మూవీ అది కూడా. అండ్ ఈ సంవత్సరం సూపర్ మారియో గెలాక్సీ ఫిలిం తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన సినిమాగాను కూడా ఇది రికార్డ్ సాధించింది అదనమాట విషయం. సో మైకేల్ జాక్సన్ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాప్ స్టార్ కదా. ఎనీహౌ నెక్స్ట్ ఇలాంటి ఫిలిం అప్డేట్స్ ఇంకా మనం తెలుసుకుందాం. ఇక మన హీరో వరుణ్ తేజ్ ప్రెజెంట్ అయితే మనకు తెలుసు కొరియన్ కనకరాజు మూవీతో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలుసా. మరి మేర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ అనమాట. థ్రిల్ అండ్ కామెడీ ఈ ప్రధాన అంశాలుగా ఈ సినిమాని అయితే తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఈ టీజర్ కూడా సూపర్బ్ గా ఉంది. మరి స్టార్ హీరో ప్రభాస్ గారు ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ చేసేశారు. ఇక మూవీకి థమన్ మ్యూజిక్ అందించారనమాట. సో ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఇక 7th ఈ మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు కొరియన్ కనకరాజు. సో 7th రెడీగా ఉండబోతోంది. నెక్స్ట్ మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: BFM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు. మరి కేజీఎఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా, మరి సినిమా గురించి ఏం చెప్తాం చెప్పండి. కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సాధించిన ఘనత మామూలుది కాదు. అండ్ అందులో నటించిన హీరో యష్ క్రేజ్ అయితే అసలు బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. అండ్ మీకు తెలుసా, ప్రెజెంట్ ఇండియాలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఫిలిం ఏంటి అని అడిగితే అందరూ చెప్తున్న ఆన్సర్ మన హీరో యష్ నటించిన టాక్సిక్ ఫిలిం గురించి. సో టాక్సిక్ ఫిలిం కోసం మేము బాగా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. సో ఆ లిస్టులో టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఎక్కువగా ఎదురు చూస్తున్న ఫిలిం లిస్టులో ఈ ఫిలిం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ చాలాసార్లు ఇది ఆల్రెడీ వాయిదా పడిపోయింది, రిలీజ్ డేట్స్ కాస్త అలా వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికి ఇక ఆగస్ట్ 26th ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కాబట్టి ఇంకా ఈ ఆగస్ట్ 26th ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. సో ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం, మనకి బాగా తెలుసు, విన్నాం కాబట్టి స్టోరీ ఎంత ఎలా ఉంటుందనేది. సో దీనికి ఉన్న హైప్ అసలు చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. మరి చూడాలి, అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా ఫిలిం అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఆగస్ట్ 26th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మరిన్ని ఫిలిం అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూనే చేస్తూ ఉండండి సినిమా కవర్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమైతే ఇందాక వినేసాం డాకు మహారాజ్ మూవీ నుంచి సాంగ్ అనమాట. ఇక వరుస హిట్లతో ప్రతి సంక్రాంతికి ఒక హిట్ అందుకుంటూ అలా దూసుకెళ్లిపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మళ్లీ మరొకసారి బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రాబోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రెడీ చేసేస్తున్నారు ఆ మూవీని. ఆ తర్వాత బాలయ్య గారితో ఒక షూటింగ్ అయితే జరుపుకుంటారు అని చెప్తున్నారు, మరి చూడాలి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట. సో ప్రజెంట్ అయితే బాలయ్య బాబు గారు ఒక రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు, గోపిచంద్ మలనేని అలాగే కొరటాల శివ గారితో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ చేస్తారని మాత్రం తెలుస్తోంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో భగవంత్ కేసరి వచ్చేసింది తెలుసు కదా, సో దాది కూడా సూపర్ హిట్ అయిపోయింది. మరి చూద్దాం మళ్ళీ బాలకృష్ణ గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా వస్తుందా, వస్తే మాత్రం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం పూర్తి అప్డేట్స్ ఇంకా తెలియడం కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి హుక్ స్టెప్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనపడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఇక అల్లు అర్జున్ నటించిన బ్యూటిఫుల్ సినిమా జూలై సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశాం కదా అద్దెన్ సమీ వాయిస్ లో. అయితే ప్రెసెంట్ అల్లు అర్జున్ గారు ఏ సినిమాతో బిజీగా ఉన్నారు? లోకేష్ కనకరాజు సినిమాతో బిజీగా ఉన్నారు కదా. అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు, అది కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు అని మాత్రం లేటెస్ట్ గా వచ్చిన విషయం అన్నమాట, అప్డేట్ అన్నమాట. మరి ఏంటంటే ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని కూడా ముందు నుంచి మనం వింటూ వచ్చాం. కానీ దీంతో పాటుగా ఒక పురాణాల నేపథ్యంలో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అని కూడా వార్త అయితే వచ్చేస్తోంది. ఈ మధ్య సినిమాలలో అన్ని పురాణాల టచ్ ఇచ్చే ట్రెండ్ అయితే నడుస్తోందనే చెప్పాలి. సో ఇదే ట్రెండ్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి, ఇదే కనుక నిజమైతే సో ప్రెసెంట్ లోకేష్ కనకరాజ్ మూవీలో కూడా ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో పాటుగా కొంచెం ఏదో పురాణాల నేపథ్యంలో కూడా సినిమాలు తీయబోతున్నారు అని కూడా తెలుస్తోంది. మరి చూడాలి, ఇదే కనుక నిజమైతే మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం అందరికీ చాలా ఆసక్తిగానే ఉంటుందని చెప్పచ్చు. మరి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను కార్తికేయ సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నువ్వే నువ్వే ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అండి. టాలీవుడ్ లో అసలు ఎప్పుడు బోర్ కొట్టని ఫిలిం, ఎన్నిసార్లు చూసినా చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించే ఫిలిం. నిజంగా త్రివిక్రమ్ గారి మాటలు, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆయన కామెడీ కానివ్వండి, ఈ చిత్రంలోని సాంగ్స్ కానివ్వండి, తరుణ్ అండ్ సునీల్ మధ్య సాగే ఫన్నీ సన్నివేశాలు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు తెలుసా. సో మరి నువ్వే నువ్వే మూవీని ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, మరి సెప్టెంబర్ 4th ఈ సినిమాని మళ్ళీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు, అది విషయం. మళ్ళీ ఇంకొకసారి హ్యాపీగా తరుణ్ అండ్ శ్రియా కాంబినేషన్ లో ఈ సినిమాని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నువ్వే నువ్వే నుంచి అయితే సాంగ్ అయితే వినేశారు, నెక్స్ట్ ఇక పెద్ది మూవీ నుంచి ఫైనల్ గా మన సినిమా కబుర్ లో ఒక సాంగ్ అయితే వినేద్దాం, తర్వాత వింటూ ఎంజాయ్ చేస్తూ వినండి. వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఓటరు పేరుండదు. ఆర్టీజీఎస్పై సమీక్ష, రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వల్ప వ్యవధిలోనే హజ్ యాత్ర పూర్తి చేసుకునేలా కేంద్ర హజ్ కమిటీ షాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీబీ ఫారూక్ తెలిపారు. ప్రస్తుతం 35 నుంచి 45 రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుండగా హజ్ 2027 నుంచి మరో ప్యాకేజీ ద్వారా 20 రోజుల్లోనే యాత్ర

పూర్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ రెండు రకాల హజ్ యాత్ర ప్యాకేజీ ధరల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి 100% ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు శాఖాంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15న జరిగే అణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ది నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించి ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువులు, పురుగుమందులు సమృద్దిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీ విధానం, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలను వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడో పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పెద్ద మూవీ నుంచి రై రై రారా అంటూ సాంగ్ వినేశాం కదా. 12:04 అయిపోయిందన్నమాట క్లాక్ లో టైం చూసి. మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనం వచ్చేసాం. సో మన దేశంలో రోడ్ ట్రిప్స్ కి ఉన్న క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. చక్కగా బైకులు కార్లు లేకపోతే ఏమైనా వెహికల్స్, చాలా మంది అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలి అంటే ఒక పెద్ద టెంపో, ఒక చిన్న మినీ వ్యాన్ ఏదైనా మాట్లాడుకుని వెళ్ళిపోతారు కదా. సో ఇలా ట్రావెల్ చేస్తూ మార్గ మధ్యలో ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, అక్కడ దొరికే రుచికరమైన ఆహారం.
1: This is Akashvani, the news read by Valsa Williams. India's largest global textile event, Bharat Tex 2026, began at Bharat Mandapam in New Delhi today. Union Textiles Minister Giriraj Singh inaugurated the four-day event. The event is showcasing India's growing global leadership in textiles, fashion, sustainability, technology, innovation, investment and international trade. It has brought together manufacturers, exporters, global buyers, investors, policymakers, international delegations, artisans, startups and technology providers. Inspired by Prime Minister Narendra Modi's 5F vision, farm to fibre to factory to fashion to foreign, Bharat Tex 2026 has evolved into a premier global platform for business, investment, innovation, policy dialogue and strategic partnerships across the textile value chain. The third edition of Bharat Tex 2026 is witnessing participation of around 7,000 buyers and over 20,000 textile products. International exhibitors

0: TFM 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. 12:12 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక వివిధ భారతిలో మరిన్ని టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. సో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ మనం తెలుసుకోబోయే ఫస్ట్ రోడ్ ట్రిప్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి లడాక్ వరకు. సో హిమాచల్లోని మనాలి నుంచి లడాక్లోని లే వరకు కూడా ఉండే ఈ రోడ్డు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని మన దేశంలో బెస్ట్ రోడ్ ట్రిప్ గా చెప్తారు. మరి దీని దూరం సుమారు 475 కిలోమీటర్లు, 2 నుంచి 3 రోజులు ట్రావెల్ టైం అయితే ఉంటుంది. అయితే ఈ రూట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? దారిలో వెళ్తూ ఉంటే మంచుతో కప్పబడిన పర్వతాలు కనిపిస్తాయి. ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులు కూడా ఈ రూట్లోనే ఉన్నాయి. ఇక చాలా సరస్సులు, లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా సూపర్బ్ గా చూసేయచ్చు అనమాట రూట్, ఈ రోడ్డు మధ్యలో. అండ్ ఇంకా వరల్డ్లోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్స్ లో ఒకటిగా గుర్తింపు పొందిన ట్రిప్ ఏదైనా ఉంది అంటే రోడ్ ట్రిప్ ఈ హిమాచల్ నుంచి లడాక్ వెళ్లే వాళ్ళకు వెళ్లే రూట్ అనమాట. సో చాలా ది బెస్ట్ గా చెప్తారు. సో ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. మీ అందరి కోసం నేనైతే సాహసం స్వాసగా సాగిపో మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నేను మీ ఆర్జే తేజు. సో ఇక ముంబై టు గోవా ట్రిప్ కూడా సూపర్బ్ గా ఉంటుందండి, చాలా అద్భుతమైన ప్రయాణంగా చెప్తారు మన దేశంలో. గోవా నుంచి ముంబై కానివ్వండి, ముంబై నుంచి గోవా కానివ్వండి, ఏదైనా సరే సుమారు 590 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, కొంకన్ తీర ప్రాంతంలోనే సాగుతుందన్నమాట ఈ ట్రిప్ అంతా కూడా. దారిలో ఏంటంటే గణపతి పూలే బీచ్ కానీ, తర్కలీ బీచ్ కానీ సూపర్బ్ గా ఉంటాయి కాబట్టి చూసేయచ్చు. అండ్ ఇంకా కొన్ని చారిత్రక కోటలు, రుచికరమైన స్థానిక వంటకాలు అన్ని కూడా టేస్ట్ చేసేయచ్చు. సో ఇక అక్టోబర్ టు మార్చ్ లేకపోతే జూన్ టు సెప్టెంబర్ టైంలో కూడా బెస్ట్ టైం అనమాట ఈ రోడ్ ట్రిప్స్ కి. సో చాలా మంది ఈగర్గా వెళ్తూ ఉంటారు చాలా ఇంట్రెస్టింగ్ గా. అండ్ ఎందుకంటే దారి మధ్యలో బోల్డన్నీ చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కాబట్టి, సో అలా సరదాగా టైం స్పెండ్ చేసుకుంటూ చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా మధ్యలో మంచి ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో టోటల్గా టైం వచ్చేసి 5 to 7 డేస్ అయితే పడుతుంది ఈ ట్రిప్ పూర్తవడానికి, అది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం తర్వాత. మీ అందరి కోసం ఆవార ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. ఇక మనమైతే ఇండియాలో ఉన్న బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. షిల్లాంగ్ నుంచి చిరపుంజి వరకు కూడా ట్రావెల్ చేసే ట్రిప్ ఏదైతే ఉంటుందో బెస్ట్ రోడ్ ట్రిప్ గా చెప్తారు మన ఇండియాలో. జస్ట్ 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట, కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చు. అయితే ఈ చిరపుంజి గురించి తెలుసు కదా ఆల్రెడీ మీకు, ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ప్లేస్ అనమాట ఇది చిరపుంజి. సో హైయెస్ట్ రెయిన్ఫాల్. ఇక ఈ రోడ్ ట్రిప్ లో మనమైతే మేఘాలతో కప్పబడిన కొండలు చూడొచ్చు, జలపాతాలు చూడొచ్చు, ఇంకా చారిత్రక గుహలు కూడా ఎన్నో చూసేయచ్చు. సో ఇంత చాలా కొంతమందికి అడ్వెంచర్ చేసే వాళ్ళకు కూడా ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. సో షిల్లాంగ్ నుంచి చిరపుంజి అదనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రోడ్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం మన ప్రోగ్రామ్ లో. అయితే ఇక టైం ఎగ్జాక్ట్లీ 12:29 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా, సో ఎగ్జాక్ట్లీ 12:30కి అయితే మనము తెలుగులో వార్తలు అయితే వింటాము హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. సో ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ నాలుగు

0: రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్దంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me

0: address the priorities first as we contemplate the global order. India's focus will be on working for a secure, peaceful and equitable world.
1: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది, చివరిగా 2021-22లో పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల

న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దానీ మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్దానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఒంటిగంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: Jyoti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. ఓకే బంగారం సినిమా నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా, టైటిల్ సాంగ్ కాదు మెంటల్ మధ్యలో సాంగ్ అనమాట. సో ఇక దీనికి ఫీమేల్ వర్షన్ కూడా ఉంది. సో టూ సాంగ్స్ మొత్తానికి. ఇక 12:45 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం, మనమైతే ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా, ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో ఈ సాంగ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఇక చెన్నై పుదుచ్చేరి రోడ్ ట్రిప్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అనమాట. సో అది మాట్లాడదాం ఇక అనిపించింది. సుమారు 155 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు. అండ్ ఇది కూడా సముద్ర తీరాన్ని ఆనుకుని సాగే ఒక అందమైన రోడ్డు ప్రయాణం. అండ్ మెయిన్గా సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూస్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి అనమాట. అండ్ దారిలో మహాబలిపురం, పుదుచ్చేరి బీచ్ ఇవన్నీ కూడా చూసేయచ్చు. ఇక నెక్స్ట్ ప్లేస్ అందమైన కాఫీ తోటలు, పచ్చని అడవులు, కొండ ప్రాంతాలు, దుబారా ఎలిఫెంట్ క్యాంప్, ఇవన్నీ కూడా చూడాలి అంటే బెంగళూరు నుంచి కూర్గ్ వరకు ట్రావెల్ చేయాల్సిందే రోడ్లో. సో ఇంకా చాలా రకాల వాటర్ ఫాల్స్ చూడొచ్చు మధ్యలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ అనమాట ఇండియాలో. సో అది మ్యాటర్ బెంగళూరు టు కూర్గ్, అలాగే చెన్నై టు పుదుచ్చేరి. సో ఇలాంటి బెస్ట్ రోడ్ ట్రిప్స్ గురించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

BFM 101.3. శ్రీమద్ భారతి ఎఫ్ఎం 101.3 అయితే వింటూ చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. ఇక మనమైతే బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోవాలండి. జైసల్మేర్ టు జోధ్పూర్ రోడ్ ట్రిప్ అయితే ఉంటుంది. సూపర్బ్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఇండియాగా చెప్తారు. సో జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వరకు ఈ ట్రిప్ అంతా కూడా థార్ డెజర్ట్ నుంచి సాగే అద్భుతమైన ప్రయాణం. సో చుట్టూరా అంతా కూడా థార్ డెజర్ట్ క్లియర్ గా కనిపెడుతుంది. అండ్ సుమారు 280 నుంచి 307 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రిప్ అంతా. అయితే నేషనల్ హైవేస్ నుంచి వెళ్ళచ్చు చాలా ఈజీగా. అండ్ మధ్యలో ఓసియన్ దేవాలయాలు, తర్వాత పోఖ్రాన్, కచిన్ గ్రామాలు కూడా సూపర్బ్ గా ఉంటాయి. ఇది ఒక ట్రెడిషనల్ విలేజెస్ అనమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ కొత్త సంస్కృతిని తెలుసుకోవచ్చు, చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. సో ఒక అందమైన అనుభూతిని అయితే కలిగిస్తుంది అనమాట ఈ ట్రిప్. అండ్ సేమ్ జైపూర్ నుంచి జైసల్మేర్ వరకు కూడా ఉండే రోడ్ ట్రిప్ కూడా సూపర్బ్ గా సాగుతుంది. సో థార్ డెజర్ట్ చూడొచ్చు, అలాగే రాజస్థానీ కోటలు, ఒంటె సఫారీలు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఈ ట్రిప్ లో. సో జైపూర్ నుంచి జైసల్మేర్, అలాగే జైసల్మేర్ నుంచి జోధ్పూర్. సో ఇలా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ ట్రిప్స్ గురించి మనం అయితే చాలా మాట్లాడుకున్నాం కదా.

సో ఇక ఓన్ వెహికల్స్ లో చాలా మంది ఓన్ వెహికల్స్ లో ట్రావెల్ చేస్తారు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో ట్రిప్స్ కి వెళ్ళాలనుకుంటారు. సో మెయిన్ గా వీళ్ళందరూ ట్రావెల్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రావెలింగ్ టైంలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో అవేంటో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో మాట్లాడుకుందాం. మీ అందరి కోసం అయితే గులాబీ ఫిలిం నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రస్తుతం, తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మేఘాలలో అంటూ. మరి గులాబి ఫిలిం నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 12:58 అయిపోయింది. మనమైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, మంచిగా రోడ్ ట్రిప్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తే బాగుంటుంది, మధ్య మధ్యలో ఎలాంటి లొకేషన్స్ చూడొచ్చు, ఫుడ్ ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బాగానే ఉంది, కానీ మన ఓన్ వెహికల్స్ తో ఆర్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్లేటప్పుడు అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మీ వెహికల్స్ ని పూర్తిగా సర్వీస్ చేయించుకునే తీరాల్సిందే. సో దానికి సర్వీసింగ్ చేసుకుని బయలుదేరితేనే బెటర్, ఎందుకంటే దూరం వెళ్తున్నాం కాబట్టి మధ్యలో ఏదైనా ట్రబుల్ వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి బండి కండిషన్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి, ముందుగానే సర్వీసింగ్ చేయించుకుంటే బెటర్. అండ్ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ, ఇక ఆర్సీ కార్డు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోవాల్సిందే. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా దగ్గర ఉంచుకోవాలి. ఇక కావాల్సిన వాటర్ బాటిల్స్, స్నాక్స్ కూడా తీసుకెళ్లాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాతావరణ పరిస్థితులు. సో ముందుగానే మనకి వెదర్ కండిషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ఎలా ఉంటుంది, పలానా రోజు పలానా తేదీలో మనకి ట్రావెలింగ్ టైం ఉంది కాబట్టి ప్లాన్, సో ఆ రోజు బాగుంటుందా లేదా వెదర్ అనేది కూడా ముందుగానే తెలుసుకొని, అలాగే రోడ్డు కండిషన్స్ కూడా బాగున్నాయా లేదా రహదారి సమాచారం కూడా ముందుగానే తెలుసుకుంటే బెటర్. ఇక కొంతమంది నైట్ టైం ట్రావెల్ చేయాల్సి వస్తుంది కదా, సో ఆ టైంలో తెలియని ప్లేసెస్ కాబట్టి అంత స్పీడ్గా వెళ్లకుండా స్లోగానే డ్రైవ్ చేసుకోవడం బెటర్. వీలైనంత వరకు ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకోవచ్చు, లేదు ట్రావెల్ చేయాల్సిందే అనుకున్నప్పుడు కాస్త నిదానంగా వెళ్ళాలి. ఇక ఈ రోడ్ ట్రిప్స్ అన్నీ కూడా ఏంటంటే ప్రకృతి అందాలకి, అడ్వెంచర్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఫుడ్ని ఎంజాయ్ చేసే ట్రిప్స్ కాబట్టి చక్కగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో, లేకపోతే ఒంటరిగా అయినా సరే ప్రయాణించాలి అనుకునే వాళ్ళకి ఇండియాలో ది బెస్ట్ రోడ్ ట్రిప్స్ అన్నమాట ఈరోజు మనం చెప్పుకున్నవి. సో ఇది వాళ్ళ మన టాపిక్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 1 PM. ఇక మీరు వింటారు న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికయ్యేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది. నిన్న న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రపంచ శాంతి భద్రతలకు కట్టుబడి నియమాలు, విశ్వాసం మరియు సమగ్రత ద్వారా సంపూర్ణ పురోగతిని సాధించడం శాంతి అనే ఇతివృత్తంతో కూడిన భారతదేశపు దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ నమస్తే పథకం ప్రారంభమై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈరోజు 3వ నమస్తే దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆర్టీజీఎస్, రాష్ట నెలవారీ ఆర్థిక నివేదిక, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతి రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో వివరాలు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు సమర్పించడానికి ఈ రోజే చివరి రోజు. ఈ రోజు పూర్తయిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయని పక్షంలో జూలై 21న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఓటరుగా పేరు ఉండదు. ఈ నేపథ్యంలో ఇంకా

ఫారం సమర్పించకపోతే వెంటనే బీఎల్ఓలకు అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ సూచించారు. జిల్లా కలెక్టర్ విజయవాడలోని కలెక్టరేట్లో సర్ ప్రక్రియపై మీడియా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢమాస మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15 జరిగే అణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పించి ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

బీన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజ్. ఇక ధీర ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేసాం కదా. భారతదేశంలోని అత్యంత గొప్ప హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరైన కేసర్ భాయ్ కేర్కర్ గారి గురించి ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. ఆమె ముఖ్యంగా జైపూర్ ఆత్రౌలి ఘరానాకు చెందిన గాయని అన్నమాట. ఆమె పాడుతుంటే ఆ రాగాల శుద్ధి, అలాగే స్వర స్పష్టత, లయపై పట్టు ఇవన్నీ కనిపించేవి. కఠినమైన సాధనతో భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు కేసర్భాయ్ కేర్కర్ గారు. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఈ రోజు మనం ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్టీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని

0: మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్స్లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ
1: మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి అలాగే అక్కడున్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకుని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వారికి ధైర్యం ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
0: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్దికి రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏటా 3 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ది చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్దికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జూలై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారుల పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంటు ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్కును లబ్దిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ
2: ఈ పీఎంజేజేబీవై, పీఎంఎస్జీవీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.
0: నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి

కి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపెట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారి చిన్న అనే మత్స్యకారుడిని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్టంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవల కార్యక్రమం కింద రాష్ట ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో మత్స్యకారుల భృతికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विद भारती एफएम 101.3
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ధీర ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మళ్ళీ న్యూస్ తర్వాత 1:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇందాక బిఫోర్ న్యూస్ అయితే రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశారు మీరు. ఇక నేనున్నాను ఫిలిం నుంచి, అలాగే స్వాతి కిరణం. అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం కేసర్బాయి కేర్కర్ గారి గురించి కదా. మరి ఆవిడ జులై 13వ తేదీ అంటే నిన్ననే అనమాట 1892లో జన్మించారు. అది కూడా గోవాలోని కేరి గ్రామంలో జన్మించారు కేసర్బాయి కేర్కర్ గారు 1892లో అనమాట. అయితే ఆవిడకి చిన్నప్పటి నుండే సంగీతం మీద బాగా ఆసక్తి ఉండేది. చాలా మంది గురువుల దగ్గర శిక్షణ కూడా పొందారు. ఇక చివరికి ఉస్తాద్ అలాదియా ఖాన్ అనే ఆయన దగ్గర మాత్రం దాదాపు 11 సంవత్సరాల పాటు కఠిన సాధన అయితే చేశారనమాట సంగీతంలో. మరి కేసర్బాయి కేర్కర్ గారు ఖయాల్ గానంలో మెయిన్ గా చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. అయితే ఆమె చేసినవి చాలా కొద్దిపాటి రికార్డింగ్సే అయినా కూడా నేటికి హిందుస్థానీ సంగీతంలో ఆదర్శ

ప్రత్యక్షంగా భావిస్తారు ఆమెని. ఇంకా ఆమెకున్న ఒక స్పెషల్ గుర్తింపు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవాలి. ఒక సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. సో తెలుసుకుందాం, వింటూ ఉండండి ధీరా ప్రోగ్రామ్ ని వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్ సిగ్గు

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: भारती एफएम 101.3।
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. మనమైతే కేసర్ భాయ్ కేర్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో సంగీతం అంటేనే ఆవిడకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా సంగీతం మీద ఆసక్తి ఉంటూ చాలా మంది గురువుల దగ్గర శిక్షణ నేర్చుకుంటూ ఉన్నారు, శిక్షణ పొందారు. తర్వాత ఉస్తాద్ అల్లాడియా ఖాన్ గారి దగ్గర మాత్రం దాదాపు 11 సంవత్సరాల పాటు కఠిన సాధన చేశారన్నమాట. నేటికీ కూడా హిందుస్థానీ సంగీతంలో ఆదర్శంగా భావిస్తారు కేసర్ భాయ్ కేర్కర్ గారివి. ఆవిడ పాడిన పాటలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఒక స్పెషల్ గుర్తింపు అయితే ఉంది. అయితే ఇంకొకటి ఆవిడకున్న స్పెషల్ గుర్తింపు ఏంటి అంటే, నాసా వారు 1977లో వాయిజర్ 1 అండ్ వాయిజర్ 2 అనే ఒక రెండు అంతరిక్ష నౌకలను నింగిలోకి పంపడం జరిగింది. అయితే దాని ద్వారా కేసర్ భాయ్ గారు కూడా పాడిన ఒక పాట కూడా అంతరిక్షంలోకి వెళ్లడం జరిగింది తెలుసా. సో ఆమె పాడిన జాత్ కహో కేసీ అనే ఒక భైరవి రాగం నాసా యొక్క అంతరిక్ష నౌకలతో పంపిన గోల్డెన్ రికార్డ్స్ లో చేర్చడం జరిగింది. అయితే ఇదేంటంటే మానవ మేధస్సుకు సంగీత ప్రతిభకు ప్రతీకగా విశ్వంలోని పంపబడిన ఒక గొప్ప సంగీత సంపదగా భావిస్తారు. సో ఇప్పటికీ కూడా ఆవిడ పాడిన ఆ రాగం ఇప్పటికీ కూడా విశ్వంలో వినిపిస్తూ ఉంటుందంటారు. అయితే ఇంకా ఈమె భారతీయ సంగీతానికి చేసిన సేవల గురించి చెప్పాలి అంటే, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు కేసర్ భాయ్ కేర్కర్ గారు. అలాగే ఎంతో మంది మహిళా శాస్త్రీయ గాయకులకు కూడా ఆవిడ ఆదర్శంగా నిలిచారు. కఠినమైన సాధన, సంగీతంపై అంకిత భావంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఆమె చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. వాటి గురించి కూడా వివరాలు తెలుసుకుందాం ఒక పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే భైరవ ద్వీపం సినిమా నుంచి మంచి పాట అయితే వినేశాం కదా. 1:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే ధీరా ప్రోగ్రామ్ లో కేసర్బాయ్ కేర్కర్ గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆమెకు చేసిన, ఆమె సంగీతానికి చేసిన సేవలకు గాను 1953లో సంగీత నాటక అకాడమీ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత 1969లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు మన భారత ప్రభుత్వం నుంచి. ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ద్వారా సురశ్రీ అనే బిరుదును కూడా పొందారు కేసర్బాయ్ కేర్కర్ గారు. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆమెకు రాజ్య గాయిక అనే బిరుదును కూడా ప్రదానం చేసింది. సో ఈ విధంగా కేసర్బాయ్ కేర్కర్ గారు భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఒక మహోన్నత గాయనిగా పేరు సంపాదించారు. ఆమె గానం, సంగీత సాధన, భారతీయ సంస్కృతికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని చెప్పేసి మనం చెప్పచ్చు. అలాగే ఈ రోజుకి కూడా ఆమె రికార్డింగ్స్ సంగీత విద్యార్థులకు, కళాకారులకు ఇన్స్పైరింగ్ గా నిలుస్తున్నాయి. ఇది ఇవాల్టి మన ధీరా ప్రోగ్రామ్. కేసర్బాయి గారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ మీకోసం దేవుళ్ళు సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పామగమతగదరిదజం తదపామతగరిస తరిదసని పరిసరీ గమతనకు పమగమరిదస.

గమతీ పపరి జరి జ పపరి జరి కుంత గమడి జరి జరి జ తరి పరి జరి తిడతు సత్సాని పమతీ కిడతు హిమి తిమి తక్క

0: రే నందు, మెల్లొక పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. టైం ఎగ్జాక్ట్లీ 2:30 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. మరి ఇక మనమైతే సందర్శనరీ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ముందుగా బ్యూటిఫుల్ సాంగ్స్ కొన్ని అయితే వినేశారు. మరి సందర్శనరీలో ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే రెడీగా ఉండండి. వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662438 14 నెంబర్ కి మీ మెసేజెస్ అన్ని పంపిస్తే చక్కగా నేను చదివి వినిపించేస్తాను. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపిస్తే చక్కగా చదివి హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ కూడా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ఈ రోజు మన సందర్శనరీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సొంత ఊరు ఈ రెండు పదాలు నేను రెండు డిఫరెంట్ విడివిడిగా అడిగా. సొంత ఊరు ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ వర్డ్ మీరు చెప్పాలి. సో ఆ ఇంగ్లీష్ వర్డ్లో ఈ రెండిటికి అర్థం ఉండాలి. సొంత ఊరు ఈ రెండిటికి అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం ఏమై ఉంటుంది ఆ ఇంగ్లీష్ వర్డ్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. సో తెలిస్తే తెలుసు కదా, 8662438 14 నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేయాలి.

0: తెలుసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
2: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
1: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
2: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
2: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా, ఓకే అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

సో బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మీరైతే వినేశారు మిరపకాయ్. అయితే 2:39 అయిపోయింది క్లాక్ లో. మరి మనమైతే సందర్శన ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, నేను మిమ్మల్ని అడిగాను రెండు డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చా, సొంత ఊరు అంటే రెండు కలిపి ఉన్న పదాలు అయితే కాదు నేను ఇచ్చింది, సొంత ఊరు. ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక్క ఇంగ్లీష్ వర్డ్ చెప్పాలి, అండ్ దానికి క్లూ ఇవ్వన 4-letter word అంతే. మీరు చాలా మంది 8-letter word 9 ఇట్లా చాలా మంది పంపించారు, కానీ ఆలోచించి దానిలో సగం ఆన్సరే కరెక్ట్, మీరు పంపించిన దాంట్లో సగం ఆన్సరే కరెక్ట్. సో నేను అడిగిన పదం ఆ 4-letter word సొంత ఊరు, ఈ రెండిటికి అర్థాలు ఉండాలన్నమాట, దాంట్లోనే అదే స్పెల్లింగ్ లో రెండు మీనింగ్స్ ఉండాలి. సో అలా అడిగాను. సరే ఎనీహౌ నేనైతే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కొంతమంది గెస్ట్ చేసి పంపించేశారు, చూద్దాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఇక్కడ, ఓకే మార్నింగ్ మెసేజ్ ఇది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు పాలెం పోలే గారు, ఆలగడ నంద్యాల జిల్లా. ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, వెల్కమ్ టు సదరిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అండి అంటూ ఆన్సర్ కూడా పంపించారు. మీరు పంపించిన ఆన్సర్లో సగం అయితే కరెక్ట్ ఆన్సర్. యా ఐఎమ్ ఫైన్ అండి. నెక్స్ట్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, సెహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా, కానీ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామలా గారు పంపించారు, కానీ ఆన్సర్ పెట్టలేదు మీరు కూడా. కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా సగం కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు. ఓకే నెక్స్ట్ రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి ఆన్సర్ అయితే పెట్ల. నెక్స్ట్ మై నేమ్ ఇస్ సునీల్ కృష్ణ అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూరు అంటూ ఓకే ఆన్సర్ పంపించారు, కానీ ఈ రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. సుధీర్ కుమార్ గారు, రుద్విక, తన్మయ్ గుంటూరు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు, సగం ఆన్సర్ అయితే కరెక్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు ఆన్సర్, మైసూరా కాదండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, సగం ఆన్సరే కరెక్ట్ అది కూడా నేను చెప్తాను. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెద్దమస్తన్రావు గారు, ఓకే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. రఘునందన్ గారు నాగుల మాల్యాల కరీంనగర్, ఓకే సగం కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఇక నెక్స్ట్ మెసేజ్ హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముడిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, ఓకే ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. హాయ్ అక్క ఎలా ఉన్నారు అంటూ నంద్యాల నుంచి పరూష మెసేజ్ పంపించారు, మళ్ళీ రిపీట్ చేయండి అన్నారా మీరు, లేకపోతే అసలు ఇంకా ఏం పెట్టలా ఎలా ఉన్నారని మాత్రమే అడిగారు. ఓకే మనపల్లె లేక మన ఊరు అంటున్నారు, కాదండి తెలుగులో కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారనమాట. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇక నాకు తెలియదు మేడం, ఎంత గెస్ చేసినా కూడా గుర్తుకు రావట్లేదు అంటున్నారు పూజారి ధనంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా. ఓకే నేను మళ్ళీ చెప్తాను ఆన్సర్ కాసేపట్లో. కొల్లిపారు నుంచి మల్లికా గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఫస్ట్ పంపించిన ఆన్సరే కరెక్ట్ అండి, తర్వాత సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. సొంత ఊరు, ఈ రెండు పదాలు అర్థం వచ్చేలాగా ఒకే ఒక ఇంగ్లీష్ పదం, అది కూడా 4-letter word అయి ఉండాలి అన్నాను కదా. సో ఆన్సర్స్ ఇక్కడితో ఆగిపోయాయి కాబట్టి ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసి టౌన్, TOWN. దీంట్లో సొంత అంటే టీ తీసేస్తే ఓన్ అని వస్తుంది, OWN ఓన్ అంటే సొంత, ఊరు అంటే టౌన్. సో

రెండు కలిపి ఒకే దాంట్లో ఉండే క్వశ్చన్ అనమాట ఇది. కాకారు నుంచి శేఖర్ గారు మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సో ఇక ఆన్సర్ ఇంకా రాలేదు, కొంతమంది టైపింగ్ అనమాట. ఎనీహౌ ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం మనం.

సో ఈ సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. అయితే ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో విన్నారు కదా, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు, ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు, చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని, అయితే 8662488114 నంబర్కి.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: विंटनारो विविध भारती FM 101.3।
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అయితే ఇక సందర్స్ నదిలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మొత్తం 75 మెంబర్స్ అండి, 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కొక్క పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? సో ఎలా ఏంటి ఆన్సర్ ఆలోచించి 8662488114 అనే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ ఆన్సర్ అనమాట. ఒక్కొక్కసారి మనకి ఇచ్చే క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది కానీ అది మనం కనిపెట్టలేకపోతాం. సో అలాంటి క్వశ్చన్ ఇది కూడా చాలా ఈజీ అనమాట. సో మీరు ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటున్న సినిమా నుంచి ఎవర్ గ్రీన్ కార్తీక్ పాడిన పాట మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 257 అయిపోయిందండి. టైం చూస్తే అసలు చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ ఆన్సర్స్ ఏవైతే నాకు ఇప్పటిదాకా 45 మెసేజెస్ అయితే వచ్చేసాయి. 75 మెంబర్స్ పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంత మంది ఉంటారు అయితే

మంది చాలా వెరైటీగా ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారండి అని మెసేజ్లు చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ ఎలా పెట్టారు అనేది. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అయితే పెట్టారు మెసేజ్, కానీ ఇది ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట, టౌన్ అని చెప్పి పెట్టారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి ప్రీవియస్ క్వశ్చన్కి. ఇంకా హోమ్ టౌన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, అశోక్ బాబు ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు, కానీ ప్రీవియస్ క్వశ్చన్కి అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్తో శేఖర్ గారు కాకాని నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత సునీల్ కృష్ణ గారు అండ్ నిరంజన్ ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, ఎంతమంది మిగిలితే అంతమంది ఉంటారు మేడం అని చెప్పి మీరే అనమాట పెట్టారు మెసేజ్. కాదు, ఆ ఎంతమంది ఎంతమంది, సో ఆన్సర్ నాకు కావాలి ఎగ్జాక్ట్ నెంబర్. ఓకే, మరి మిగతా మెసేజెస్ అయితే నేను ఇంకా న్యూస్ తర్వాత అయితే చదివి వినిపిస్తాను. ఇక్కడ టైం ఎగ్జాక్ట్లీ 2:59 అయిపోతుంది కాబట్టి ఇక కాసేపట్లో అయితే న్యూస్ అయితే వింటారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బీ, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు అందిస్తున్న సేవలతో పాటు యూరియా లభ్యతపై చర్చించారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్దత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జులై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్టంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియాతో సహా రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ వదంతులు సృష్టించడం, అక్రమ రవాణాకు పాల్పడడం లేదా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపెట్టడం, క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే. చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సదరిసినరీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా. 75 మంది పడవ ప్రయాణానికి వెళ్లరు. ఒక్కో పడవలో 7 మంది మాత్రమే ప్రయాణించగలరు. అయితే చివరి పడవలో ఎంతమంది ఉంటారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు కరెక్ట్ గా రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు ఆన్సర్. త్రియా కాదండి, మీరు వేరే లాజిక్ ఏదో యూస్ చేశారు మొత్తానికి, కానీ కాదు. సార్ రెండు ఆన్సర్స్ పెట్టారు, త్రీ అండ్ ఇంకొకటి. సో అదైతే కరెక్ట్ ఆన్సరే, త్రీ అయితే కాదు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి మాదుగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, 11th. ఓకే, కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జిల్లాని తిప్పరపల్లి కొత్తగూడెం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు మెసేజ్ పంపించారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మేడం అంటూ కాశీపురం కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచా. 50 మంది అంటున్నారండి, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రిషికేష్ బావుసాయిపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్.
1: India has expressed deep concern at the attacks on two vessels, MT Al-Bahya and MT Mombasa, during their transit through the Strait of Hormuz today. The Deputy Chief of Mission of the Embassy of Iran in New Delhi was summoned this morning by the External Affairs Ministry, and a strong protest against these attacks was lodged with him. Both the vessels were carrying 30 Indian seafarers among their combined crew of 46. The External Affairs Ministry said in a statement that of the 12 Indian nationals on board MT Al-Bahya, one has lost his life and another has been injured. Of the 18 Indian nationals on board MT Mombasa, 9 have sustained injuries, including 2 who are reported to be seriously injured. The ministry extended condolences to the family of the deceased Indian national and wished speedy recovery to those injured. The Indian mission and post in the UAE are closely monitoring the situation and are in touch with the UAE authorities to ensure all possible assistance to the affected Indian seafarers. New Delhi has strongly condemned these attacks and acts of violence targeting seafarers and disrupting free and safe navigation through international waterways like the Strait of Hormuz. India has also reiterated deep concern on account of the resumption of attacks and escalation of hostilities in the West Asian region and called for immediate cessation of violence and a return to dialogue and diplomacy in the interest of peace, security and stability in the region. The United States launched strikes on Iran for the third consecutive night, marking a new escalation in the resumption of hostilities. The U.S. Military Central Command said it struck areas around Abu Musa, Bandar Abbas, Bushehr, Chabahar, Jask and Konarak, targeting Iranian coastal defense systems, missile and drone sites and maritime capabilities. Iran acknowledged the strikes but did not report any casualties or damage, while it responded with attacks targeting Bahrain, Jordan and 2 tankers associated with the United Arab Emirates, traveling through the strait, killing 1 mariner and injuring 8 others. Union Railways Minister Ashwini Vaishnav today informed that Rail Bhumi Portal will be launched to manage the complete process of land acquisition. Briefing media in New Delhi on the reforms aimed at modernizing Indian railways, Mr. Vaishnav said his ministry has brought several reforms, including in the construction sector. He said fertilizer.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.

ఓకే, ఆన్సర్ ఏంటంటే ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది మల్లికార్జున్ గారు. అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ 15 అంటున్నారా? కాదండి. రఘునందన్ గారు 4 అంటున్నారు మీరు, కాదు. సో కొంచెం దగ్గరలో ఉన్నారు కానీ రాంగ్ గా గెస్ చేసేసారు. మొత్తానికి 75 మెంబర్స్ అండి పడవ ప్రయాణానికి వెళ్లారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పడవలో 7 మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలుగుతారు. అయితే చివరి పడవలో ఎంతమంది? సో ఒక్కొక్క దాంట్లో 7 మంది అంటే 10 పడవలు వేసుకుంటే 70 మెంబర్స్. సో ఒక్కొక్క 10 బోట్స్లో 70 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మిగిలేదు ఎంతమంది? 5 మెంబర్స్. సో లాస్ట్ పడవలో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. అది ఆన్సర్ అయితే. సో ఓన్లీ 5 ఇస్ ద ఆన్సర్. చాలామంది ఇంకా తెలివిగా పడవ నడిపే వాళ్ళతో కలిపి ఇట్లా మెసేజ్లు పెట్టారు, కానీ పడవ నడిపే వాళ్ళు వీళ్ళెవరూ లేరు. ఓకే, ఋషికేష్ గారు ఆన్సర్ పంపించారు, 4 అంటున్నారు కానీ కాదు, 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ రంగం సినిమా నుంచి మీకోసం సాంగ్ అయితే రెడీగా ఉంది. ఇక దాని తర్వాత క్వశ్చన్ అడుగుతానబ్బా. ఓకే, సో చిన్న బ్రేక్, సాంగ్ తర్వాత ఇంకొక థర్డ్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

Bharati FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రంగం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. 3:17 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఇవాళ మన సందరేసినరీలో క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ది అంటే, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి అనుకోండి, అప్పుడు నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తే 12 నెలలు టైం పడుతుంది కదా. అదే నెలకు 2 రూపాయలు సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు 1.5 రూపాయలు సేవ్ చేసుకుంటూ వెళ్తే మనకి సంవత్సరానికి 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? సో విన్నారు కదా, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి మీరు. అయితే నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు 2 రూపాయలు

0: చొప్పున సేవ్ చేస్తేనేమో 6 మంత్స్ టైం పడుతుంది, కానీ నెలకు 1.5 రూపాయల చొప్పున మనం సేవ్ చేస్తే 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చెప్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. సో 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది, ఆడిపాడి అల్లరిం చేస్తా అంతే, మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగేలు రాని వచ్చేమ్మ నువ్వు.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లప్పగించి చూస్తున్నావు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
1: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

Shakti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. రంగస్థలం సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, సంవత్సరానికి 12 రూపాయలు సేవ్ చేయాలి మీరు. అయితే నెలకు 1 రూపాయి చొప్పున సేవ్ చేస్తేనేమో 12 నెలలు టైం పడుతుంది. అదే నెలకు 2 రూపాయలు చొప్పున సేవ్ చేస్తే 6 నెలలు టైం పడుతుంది. మరి నెలకు 1.5 రూపాయల చొప్పున మీరు గనక దాచిపెడితే మరి 12 రూపాయలు అవ్వడానికి ఎన్ని నెలలు సమయం పడుతుంది? నాకైతే 55 మెసేజ్లు వచ్చేసాయండి. సో ఇక ఈ చిన్ని చిన్ని లెక్కలు ఈజీగానే చెప్పేస్తారు కాబట్టి అందరు కూడా మాక్సిమం 5 కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఇక మీ పేర్లు అయితే నేను చదివి వినిపించేస్తాను, ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం రాంగ్ అని చెప్తా, ఓకేనా? కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి. ఇక రాజులి మండలం నుంచి వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్, శరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, రమేష్ ఫ్రమ్ రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ తిరుపతి, కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ అండ్ శేఖర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు, తర్వాత సుధీర్ కుమార్, రుద్విక, తన్మయ్ ఫ్రమ్ గుంటూర్, డాక్టర్ జిలానీ, తిప్పనపల్లి, చంద్రగొండ, కొత్తగూడెం జిల్లా, అనంతపురం నుంచి రమేష్, అలాగే వెంకటాచలపతి గారు, కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, నరసింహారావు గారు ఫ్రమ్ దేవరగట్ల కొత్తగూడెం, నెక్స్ట్ మెసేజ్ ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, దారిప్రేణి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, పి కరీముల్లా ఫ్రమ్ భీమవరం విలేజ్, మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా నుంచి పేటేటి సురేష్ బాబు, తర్వాత కొల్లిపారి నుంచి మల్లికా గారు, తేజ, వేదాంశ్, మౌనిక ఫ్రమ్ చెన్నై, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, శశిరెడ్డి ఫ్రమ్ ఒంగోల్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలి కాలనీ. మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టారు. ఇక బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, తర్వాత ఎర్రమల్ల సీతమహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు, ఓకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం అన్నమాట. తర్వాత పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి, అనంతపూర్ నుంచి ఇమాంబి గారు అక్తర్, వలీ బాషా, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఆర్కే రాజు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య భాస్కర్ ఫ్రమ్ గుంతకల్ అనంతపూర్ డిస్టిక్, శ్రీను ఫ్రమ్ ఐరాల, ఎంఎస్ దుర్గారావు గారు నంద్యాల నుంచి, పరుష, ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, మంగళగిరి నుంచి దామల్ల చినమస్తన్రావు గారు, దామల్ల పెదమస్తన్రావు గారు, ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఎర్రగూడూరు విలేజ్ రాయలసీమ అంటూ నంద్యాల నుంచి ఎన్ వరప్రసాద్ గౌడ్ గారు, నెక్స్ట్ రాజన సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ, పూజారి ధనుంజయ ఫ్రమ్ అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్, పి జానకీరామ్ అండ్ ఉమా ఫ్రమ్ నందిగామ, గోపి వై గోపి

ఫ్రమ్ పాతిబండ్ల. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. తిరు ఫ్రమ్ విజయవాడ. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు. దాసిరిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. గుంటూరు జిల్లా. ఇక పామర్తి నాగబాబు గారు ఫ్రమ్ మచిలీపట్నం. మీరైతే రాంగ్ ఆన్సర్ పెట్టారు. ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం. రాంగ్ ఆన్సర్. శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ నిజామాబాద్ జిల్లా. కరెక్ట్ ఆన్సర్. నిన్న నుంచి శోభరాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత లతా కుమారి ఫ్రమ్ సోమాల మండల్ కామిరెడ్డి వారిపల్లి. సో 8 మంత్స్ అని మాత్రం కరెక్ట్ గా మెన్షన్ చేశారు. సో నేను ఓన్లీ నేమ్స్ అందరివి చదివేశాను కదా, అందరూ కూడా 8 మంత్స్ అని కరెక్ట్ గా మెన్షన్ చేశారండి. సూపర్. అసలు రాంగ్ అని పెట్టిన వాళ్ళే నేను రాంగ్ అని అనౌన్స్ చేశాను కదా. ఓకే, ఇక 8 నెలలు టైం పడుతుంది. చాలా ఈజీ కదా. సో మనం లెక్కల్లో గ్రేట్ ఎంతైనా, జస్ట్ అలా వినగానే క్వశ్చన్ని మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంచెం 12 రూపాయలు సేవ్ చేయాలి, నెలకు రూపాయి అయితే ఇంత, 2 రూపాయలు అయితే ఇంత అని పెద్ద క్వశ్చన్ అడిగాను. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఆన్సర్ చెప్పేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు 8 మంత్స్ అని చెప్పేసి. సూపర్. సో ఇది ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఇక్కడతో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. ఇందుకే ఆయన వయసు ఎంత? సో ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. మరి ఆయన వయసు ఎంత, దాని అర్థం ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, మీ ఆన్సర్స్ని వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

మిమ్మల్ని సందేశనరి ప్రోగ్రామ్ లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. ఇంతకీ ఆయన వయసు ఎంత ఎంత అని చెప్పారు, మీకేం అర్థమైంది, ఆన్సర్ పంపించండి అన్నాను కదా. చాలా మంది మెసేజ్లు పంపించారు, ఈ దగ్గర 60 మెసేజ్లు అయితే వచ్చాయి. సో ఇందాకట్లాగా చక్కగా మీ పేర్లన్నీ కూడా నేను చెప్పేస్తాను, ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, ఓకేనా? మనం టైం సేవ్ చేసుకుందాం. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడి నుంచి. ఇక ఎంఎస్ దుర్గారావు గారు, పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, తేజ వేదాంశ్ మౌనిక ఫ్రమ్ చెన్నై, ముబల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, విజయవాడ నుంచి తిరు గారు, మీరు మాత్రం ఏకంగా 98 అని పెట్టారు, ఏంటో రాంగ్ అండి. తర్వాత భరత్, అలాగే రాహిత్య రాజోలు నుంచి అనమాట. తర్వాత రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి, చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు అండ్ పద్మ, సుధీర్ కుమార్ అండ్ రుద్విక తన్మయ్ ఫ్రమ్ గుంటూరు, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల అయాన్ష్ నాగటి పండు అశోక్ బాబు వీళ్ళందరూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, తులసి గారు మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కొల్లాపూర్ నుంచి కురుమూర్తి గారు, కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, విజయవాడ నుంచి భార్గవి గారు, అక్కరపాక నుంచి రమా గారు, తర్వాత ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని, తిప్పనపల్లి చండ్రుగొండ కొత్తగూడెం నుంచి జిలానీ గారు సుల్తానా బేగం, తర్వాత దారిపరేణి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, ఎస్పీ ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, తర్వాత శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి, బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, తర్వాత ఆలగడ్డ నంద్యాల జిల్లా.

నుంచి పాలెం పోలయ్య గారు, నరసింహారావు గారు ఫ్రం దేవరగట్ల పెనగడప కొత్తగూడెం, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు, నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాందుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య సౌమ్య అంజలి సరళ. మీరు మాత్రం 62 అని పెట్టారు, ఎలా వస్తుంది 62? రాంగ్ అండి. నెక్స్ట్ సుజాత గారు దడ్డదేవుడిపాడు నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్. పి జానకీరామ్ గారు,

మీరు మాత్రం 62 అని పెట్టారు, ఎలా వస్తుంది 62? రాంగ్ అండి. నెక్స్ట్ సుజాత గారు దడ్డదేవుడి పాట నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్. పి జానకీరామ్ గారు 60 ఇయర్స్ అంటున్నారు, కానీ రాంగ్ అండి. ఇక కొంతమంది అయితే 14 అని పంపిస్తున్నారు. కాదు, 14 తాతగారు వయసు 14 ఏళ్ళు ఉంటాయా చెప్పండి. ఆర్కే రాజుగారు, రేణుక, అనుదీప్తి, ఆదిత్య భాస్కర్ గుంతకల్ అనంతపూర్ డిస్టిక్ నుంచి. మీరు ఫస్ట్ అయితే పెట్టిన ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు వినుకొండ, గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినుకొండ, కరెక్ట్ ఆన్సర్. ఇక దామల్ల చినమస్తన్రావు గారు, దామల్ల పెద్దమస్తన్రావు గారు నమస్తే అండి అంటూ మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు. బంగారరాజు గారు ఫ్రమ్ ఆదోని, 14 ఇయర్స్ అంటున్నారు ఏకంగా, కానీ రాంగ్ ఆన్సర్. 49 ఇయర్స్ అని చెప్పేసి శ్రీనివాస్ ఫ్రమ్ తిరుపతి, రాంగ్ అండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇక శోభారాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని ఫ్రమ్ మోరిపాలెం కోనసీమ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ ఆశ, 20 అంటున్నారు కానీ రాంగ్ అండి. నెక్స్ట్ శెట్టి సూరిబాబు గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. సతీష్ సాహితీ సుహాన్ ఫ్రమ్ బాలాపూర్ ఎక్స్ రోడ్ హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రమేష్ వెంకటాచలపతి, అనురాధ గారు కాదు, అనంతపూర్ నుంచి రమేష్ వెంకటాచలపతి గారు 102 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్, కాదు కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో మనకి నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి జరుపుతుల బుచ్చయ్య గారు మెసేజ్ పంపించారు, ఇక మెసేజెస్ అయిపోవచ్చాయి. కామత శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి, అక్షర అండ్ కృప, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు, కరెక్ట్ ఆన్సర్. లేకుండా ప్రసాద్ గారు, నాగూరి బాయి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి పట్టారు. రాజుల నుంచి బోరెల్లి సంధ్య, కరెక్ట్ ఆన్సర్. వెంకటగిరి నుంచి వాసు గారు, రాంగ్ ఆన్సర్ అండి. పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, ఓకే కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి మెసేజ్, పూజారి ధనంజయ గారు, కరెక్ట్ ఆన్సర్. శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి జయం బాషా గారు ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. ధర్మవరం నుంచి హారిక హరికృష్ణ పుల్లమ్మ, కరెక్ట్ ఆన్సర్. దేవకీదేవి హర్షిత మదనపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష మెసేజ్, రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని అండ్ మాయ, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాంగ్ అండి ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మెసిలిపట్నం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర కృప, కరెక్ట్ ఆన్సర్. సాయి శ్రీష ఫ్రమ్ తిరుపతి, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారా, ఓకే. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ మెసేజెస్ అయితే దగ్గర దగ్గర నాకు ఇంకా నేను చదివే కొద్దీ టైపింగ్ అని వస్తున్నాయి. 70 అబోవ్ మెసేజెస్ చదివాను నేను ఇప్పుడు. సో రాంగ్ అనేవి, రాంగ్ అని నేను అనౌన్స్ చేశాను కదా, సో అనౌన్స్ చేయనివి అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినట్టే అర్థం. ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఒక తాతగారు మీ వయసు ఎంత అని అడిగితే 2 ఏళ్లే అని చెప్పారు. అంటే అర్థం 2 ఏళ్ళు, 77 ఇస్ ద ఆన్సర్, ఓకే. 2 ఏళ్లే అన్నప్పుడు 2 ఇయర్స్ అనుకుంటారు కొంతమంది. సో సరిగ్గా వింటే అర్థమవుతుంది. చిన్నమ్మాయి మిరియాలు కూడా ఇప్పుడే ట్యూన్ చేశాను అని చెప్పి మెసేజ్ పంపించారు. సో ఆన్సర్ 77 అనమాట. ఇక నెక్స్ట్, ఇక ఈ లాజికల్ క్వశ్చన్స్ ఇవన్నీ అయిపోయాయి, కానీ ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ ఇది మిమ్మల్ని అడుగుతాను.

3:43 అయిపోయింది టైం ఎగ్జాక్ట్లీ. ఇక నాని గారి సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే, అయితే మెయిన్ గా భలే భలే మగాడుబోయ్ సినిమా, నాని గారు నటించిన భలే భలే మగాడుబోయ్ సినిమాలో ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఏ వృత్తి చేసేవారు, ఏ ఉద్యోగం, ఆయన చేసే వృత్తి ఏంటి, ఏ ప్రొఫెషన్? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662438144 నంబర్కి. హీరో నాని.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, సందర్శన నదిలో నానీస్ ప్రొఫెషన్ ఇన్ ద మూవీ భలే భలే మగాడుబోయ్, ఏంటి ఆ ప్రొఫెషన్, ఏంటి? మరి ఆన్సర్స్ పంపించారు చాలా మంది, నాకు దగ్గర దగ్గర 75 మెసేజెస్ అయితే వచ్చేసాయండి. సో అయిపోయింది, ఇక లాస్ట్ మెసేజ్ కదా, చాలా మంది ఎక్కువగా పెట్టేశారు. సరే చదువుతున్నా, మీ పేర్లన్నీ కూడా అనౌన్స్ చేసేస్తూ ఉంటాను. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. ప్రీవియస్ క్వశ్చన్ కి కూడా కొంతమంది మళ్ళీ 77 ఇయర్స్ అని చెప్పి పెడుతున్నారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ రామాపురం అనమాట, 77 అని పెట్టారు. ఓకే, ఇక ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇందాక చదివాను కదా, మండూరు మధుకుమార్ గారు. తర్వాత శశిరెడ్డి గారు ఫ్రమ్ ఒంగోల్, కొల్లిపార నుంచి మల్లికా గారు, రాజోలి నుంచి బోరెల్లి జయన్న గారు, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ, తిరుపతి నుంచి గౌరీ, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెనెలవల్లి తులసి రాఘవేంద్ర, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి. నెక్స్ట్ కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, సుధీర్ కుమార్ రుద్విక తన్మయ్ ఫ్రమ్ గుంటూరు, గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు జిల్లా లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్, గాలి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ వినుకొండ. సాఫ్ట్వేర్ అంటున్నారు, కాదు సాఫ్ట్వేర్ అయితే కాదు. ఇక వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజోలి మండలం నుంచి వివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్, సాహిత్య సౌమ్య అంజలి సరళ, కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, ధూపాంజయరామ్ రాధ కొదుమూర్ కర్నూలు డిస్టిక్, అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, మురహరి ఎం మురహరి యశోద గారు, జానకిరాజు ఫ్రమ్ నిజామాబాద్ వీక్లీ బజార్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, నెక్స్ట్ దారిపనేని సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫ్రమ్ కర్నూలు, భాస్కర్ టైరల్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రాజోలు నుంచి భరత్ రాహిత్య, కొత్తకూడి నుంచి రాజేశం సరోజిని అండ్ మాయా, ఎంఎస్ దుర్గారావు గారు ఫార్మర్ లాంటి పని కానీ ఫార్మర్ కాదు అంట. ఓకే, ఆన్సర్ నేను చెప్తాను. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి గారు, అక్తర్ గారు, వలీ భాష, ఇక లతా కుమారి గారు, మదరఫ్ రాజమ్మ ఫ్రమ్ సోమాల మండల్ కామిరెడ్డి వారిపల్లి అనవయ డిస్టిక్, కమదప్ వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు, ఓకే తిరుపతి నుంచి, ఇక నరసింహారావు గారు దేవరగట్ల పెనగడప కొత్తగూడెం నుంచి, సాఫ్ట్వేర్ అంటున్నారు, కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి స్వీటీ కాదండి, సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు, సాఫ్ట్వేర్ అయితే కాదు. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, షార్ట్ టెంపర్ అంట, కాదండి. నెక్స్ట్ తరాలపల్లి గ్రామం నుంచి దరిపోతుల బుచ్చయ్య గారు, దామల్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు గారు, ఇక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్, మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మరాణి, అక్షర కృప, కానీ రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది,

సాఫ్ట్వేర్ అయితే కాదు. ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు నంద్యాల జిల్లా నుంచి, మంగళగిరి నుంచి దామ నాని ఆ సినిమాలో ఎక్కువ శుభ్రత పాటించేవాడు అని అంటున్నారు. మంగళగిరి నుంచి మెసేజ్ పంపించారు కనకం గారు, రాజారాం గారు. శుభ్రత కాదు. తర్వాత మెమరీ లాస్. సో నానికి దాంట్లో ఉన్నది మెమరీ లాస్. కానీ నేను అడుగుతుంది ఆయన ప్రొఫెషన్, ఏ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు సినిమాలో. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ పంపించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు, కానీ కాదండి. నున్న నుంచి శోభారాణి గారు మెసేజ్ పంపించారు ఆన్సర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం. ఇక హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, రాజన్న సిరిసిల్ల మండలం నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు గారు, పద్మ గారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్ అండ్ శ్యామల, అశోక్ బాబు. కర్ణాటక నుంచి, కర్ణాటక నుంచి నరసింహ, హేమారెడ్డి. ఎన్జిఓలో వర్క్ చేస్తూ ఉంటాడు అనుకుంటా అంటున్నారు, కానీ కాదు. పాలెం, దాసరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ చింతల శంకర్ గారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష, ఓకే కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు బంగారాజు గారు ఆదోర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, నైస్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇక రాజోలి నుంచి బోరెళ్లి సంధ్య గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రేణిగుంట నుంచి తులసి గారు కరెక్ట్ ఆన్సర్. వై గోపి ఫ్రమ్ పాతిబండ్ల కరెక్ట్ ఆన్సర్. ఈదనూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు, గోల్నపల్లి వలిగొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లూళ్ళ కరెక్ట్ ఆన్సర్. ఖాళీగా ఉంటాడు అంట దీకుండ ప్రసాద్ గారు, నాగురిబాయ్ విజయవాడ నుంచి, కాదు. నెక్స్ట్ తిరు ఫ్రమ్ విజయవాడ, మీకు కూడా ఆన్సర్ తెలీదా, సరే చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు ఫ్రమ్ అండ్ గంగాభవని గారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న గారు. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు డిస్టిక్. ఇక నెక్స్ట్ లాస్ట్ మెసేజ్, విజయవాడ నుంచి మౌనిక గారు, భార్గవి గారు. ఇంకొకటి కూడా వచ్చింది, రత్నం గారు ఫ్రమ్ వైజాగ్. సో మొత్తానికి 3:56 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. ఇంతకీ నాని ప్రొఫెషన్ ఏంటంటే సైంటిస్ట్ అనమాట. మొక్కల మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతని క్యారెక్టర్ ఏంటి, మతిమరుపు క్యారెక్టర్ కాస్త, అది విషయం. సో భలే భలే మగడ్బాయ్ నుంచి లాస్ట్గా మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన సందడే సందడి. హోప్ యూ ఎంజాయిడ్ ద షో అండ్ నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నకర్. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించింది. సర్ గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్లు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబర్ 3, 2026న రాష్టంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి రాష్టంలో 99.66% డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్టంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 4,14,86,830 మంది ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రాష్టంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కార్యదర్శులు హెచ్ఓడీలను ఆదేశించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6,31,00,000 రూపాయలతో తిరుమలలోని ఏటీసీ వద్ద ఎస్ఎస్డి టోకెన్స్ భక్తుల కోసం శాశ్వత క్యూ లైన్లు నిర్మిస్తామని, కుమారధార పసుపుధార వద్ద 2,77,00,000 రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు గ్రీన్ ఎనర్జీ అభివృద్ది కోసం జీఎన్సీ వద్ద 800 కిలోవాట్స్ విండ్ మిల్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాష్టంలో మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద సముద్ర వేట నిషేధ కాలంలో భృతి

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: विंटनारो विविध भारती FM 101.3।
2: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి 4 గంటల 4 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా నేను మీ ఆర్జే తేజు మరి ఈ రోజు వివిధాలో ఏంటి థీమ్ అంటే లిరిసిస్ట్ స్పెషల్ అనమాట సో ఈ రోజు లిరిసిస్ట్ వనమాలి గారు రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం వినిపించడానికి రెడీగా ఉన్నాను మరి వనమాలి గారు ఆయన కలం నుంచి జాలు వారిన పాటలు ఇక ఫస్ట్ అయితే మీ అందరి కోసం ఫిదా మూవీ నుంచి వచ్చేస్తోంది పాట హే పిల్లగాడ సాంగ్ తర్వాత చందమామ హ్యాపీ డేస్ రోబో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనం ఇలా ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే రాశారనమాట మంచి మంచి సినిమాలలో మంచి మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి వనమాలి గారి రచనలో వచ్చినవి మరి అవన్నీ కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

TFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:35 PM క్లాక్లో టైం ఎగ్జాక్ట్లీ. ఇక వివిధాల్లో లిరిసిస్ట్ వనమాలి గారి రచనలో వచ్చిన సాంగ్స్ మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. ఒక లైలా కోసం మూవీ నుంచి నెక్స్ట్ మీకోసం రీమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత ఒంగోలు గీత మూవీ నుంచి రా చిలక సాంగ్ ఒకటి, అలాగే ఆరెంజ్ నుంచి ఒక సాంగ్, అలాగే రంగం సినిమా నుంచి కూడా ఒక సాంగ్. సో మరికి ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: We are go for liftoff in T-minus 30.
1: Vintanaru Vivid Bharati FM 101.3.
2: టైమ్ ఎగ్జాక్ట్లీ 4:50 అయిపోయింది. మరి ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today, I am going to talk about human rights and its awareness among us. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్, ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ బద్దత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంటాను.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: జాతి వర్ణ

0: లింగ కుల మత రాజకీయ ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు క్రూరత్వం నుంచి బయటపడ్డం, బెట్టి చాకిరి బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో విదేశాలలో పర్యటించే హక్కుండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కుండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్యదేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్యదేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వీ ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, విత్ దిస్ వెరీ మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెల, దిస్ ఇస్ చేతన్ సెయింగ్ బాయ్ ఫర్ నౌ.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇప్పుడు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు నోరూరించే ఒక వంటకం గురించి వినబోతున్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఎలా ఉందో చెప్పాలి మరి.
1: వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన కార్యక్రమంలో సరికొత్త వంటకాలు చెప్పుకుందాం. ముందుగా ఆనియన్ బోండా. ఆనియన్ బోండా అంటే ఎర్రగడ్డలతో మనం బోండా చేసుకుంటాం, అంటే కొంచెం ఎక్కువ ఎర్రగడ్డలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని బోండా చేస్తాం. అది చాలా క్రిస్పీగా అంటే కరకరలాడుతూ నోటికి రుచిగా మెత్తగా బాగుండాలి. అది ఎలాగో చెప్తాను, ఇంట్లో చేసుకోండి, చాలా బాగా తినచ్చు. ఆనియన్ బోండాకు కావలసిన పదార్థాలలో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఒక అరకప్పు పెరుగు వేయండి. పెరుగు వేసి దాన్ని బాగా కలపాలి, అంటే ఉండలుగా గడ్డలుగా ఏమి ఉండకుండా బాగా కలిపేసేసి ఆ గడ్డ పెరుగుని కొంచెం బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని తొక్క తీసేయండి. తొక్క తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కూసేపు మంచినీళ్ళల్లో నానబెట్టండి. మంచినీళ్ళల్లో నానబెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ ఉల్లగడ్డని, అంటే తొక్క తీసేసిన ఆలుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి పెరుగులో వేసి బాగా కలిపేయండి. మొత్తం కలిసిపోవాలి. కలిపిన తర్వాత ఒక కప్పు మైదా వేయండి. మైదా నాకు పడలేదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి వేయండి. వేసేసి అందులో 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ బియ్య పిండి వేయండి. వేసేసి అందులో వాటర్ వేయకూడదు. ఈ పెరుగు దానికే బాగా గట్టిగా కలపాలన్నమాట. నీళ్లు వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి నీళ్లు వేయకుండా బాగా గట్టిగా కలపండి. గట్టిగా కలిపిన తర్వాత ఎందుకు నీళ్లు వేయకూడదు అంటున్నానంటే, మనం చివరిలో ఉల్లిపాయ ముక్కలు వేస్తాం కదా, అవి వేసినప్పుడు పిండి ఆటోమేటిక్గా మెత్తబడిపోతుంది, అంటే కొంచెం నీళ్ళు నీళ్ళుగా అవుతుందన్నమాట. అందుకని అలా ఉంచేసి అల్లాన్ని సన్నగా తరుక్కోండి. కొత్తిమీర సన్నగా తురుముకోండి. తర్వాత కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవన్నీ అందులో వేసేసేయండి. వేసేసి సాల్ట్ వేయండి. దాంట్లోనే కొంచెం సోడా వేసి బాగా కలపండి. ఇప్పుడు కలిపేసేసారా? కలిపిన తర్వాత 2 స్పూన్ల వేడివేడి నూనె వెదలు వేయండి. వేశాక ఇప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం సోడా వేసేయండి, టేస్ట్ చూడండి ఒకసారి. ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకోండి. సన్నగా తరుముకొని అందులో వేసేసి చివరిలో మాత్రమే ఉల్లిపాయలు వేయాలి. ముందు వేయకూడదు. ముందుగా వేసేస్తే అది పిండి నీళ్ళుగా అయిపోయి బోండా మనకు బాగా రాదన్నమాట. గట్టిగా ఉండాలి పిండి. అందుకని ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా, అంటే మరీ సన్నగా కాదు, ఒక రకంగా కట్ చేసుకొని అవి ఉల్లి పొరలన్నీ కూడా ఉల్లిగడ్డలో, అంటే ఎర్రగడ్డలో ఉన్న పొరలన్నీ వేరువేరుగా చేసేయాలి. అంటే గడ్డలు గడ్డలుగా ఉండకూడదు అన్నమాట. కట్ చేసిన తర్వాత పొరలన్నీ కూడా విడదీసేసి దీన్ని ఆ పిండిలో వేసేసి బాగా కలిపేయండి. బాగా కలిపేస్తే ఈ పిండికి ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం అంతా కూడా బాగా పట్టిన తర్వాత 5 నిమిషాలు ఉంచండి. మీకు టేస్ట్ కావాలంటే కొంచెం జీలకర్ర వేసినా కూడా బాగుంటుంది. అన్నీ వేసి కొంచెం పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేశారా? ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయండి. నూనె కాగుతుంది.

ఉంటుంది. నూనె కాగిన తర్వాత ఇప్పుడు పిండిని కొంచెం చిన్న ముద్దలుగా నూనెలో వదిలి ఎర్రగా వేగాక రెండు వైపులా వేయించేసి తీసేసేయండి. అంతే, మీకు ఆనియన్ బోండా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను, ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని దాన్ని బాగా చిలకొట్టండి. అందులోనే మీరేం చేస్తారంటే ఒక పెద్ద ఆలు తీసుకొని దాని తొక్క తీసేసి కొంచెంసేపు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మిక్సీ చేసి ఆ మిక్సీని అందులో కలిపేయండి. ఆ తర్వాత బియ్యపిండి 2 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు వేయండి. ఆ తర్వాత అందులో వాటర్ వేయకుండానే బాగా కలపండి. కలిపిన తర్వాత మీరు అల్లం ముక్కలు, కొత్తిమీర తురుము, మరి కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్ట్, వంట సోడా అన్నీ వేసి బాగా కలపండి. కలిపారా? ఇప్పుడు అందులో మీరేం చేస్తారంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అవి పొరలన్నీ తీసుకొని విడివిడి చేసేసి ఆ ముక్కల్ని అందులో వేసేయాలి. కలిపేసి కాసేపు పక్కన పెట్టేయండి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె కాగాక ఈ పిండి అందులో చిన్న చిన్న ఉండలుగా వేసేయాలి. ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం వేడివేడి నూనె వేసి కలిపేసామంటే ఇది పిండి ఏమవుతుందంటే బాగా కలుసుకొని కొంచెం కరకరలాడుతూ బోండాలు వస్తాయి. అలా అన్ని ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా తీసేసి ప్లేట్లో వేసుకోండి. అంతేనండి, ఈ ఆనియన్ బోండా చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ కొంచెం కరకరలాడుతూ మరి నోట్లో పెట్టుకోగానే మరి గట్టిగా లేకుండా కొంచెం కరిగినట్టు ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకొని తినండి. ఈ ఆనియన్ బోండాలకి అన్నం లేక దేనికైనా ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ చట్నీ ఎలా చేయాలి అది చెప్తాను. ఈ ఉల్లిపాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను. 3 ఉల్లిపాయలు తీసుకోండి, 1 టమాటా తీసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ తొక్క తీసేసి బాగా కడగండి. దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 1 టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టి అందులో నూనె 1-2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ వేసేసేయండి. నూనె వేగిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, చిటికెడు, మెంతులు. మెంతులు ఎక్కువ వేస్తే చేదైపోతుంది చట్నీ, కాబట్టి చిటికెడు అంటే చిటికెడు 3-4 మెంతులు, కొంచెం జీలకర్ర వేసి వేయించండి. ఇవన్నీ వేగాక 20 ఎండుమిరపకాయలు తీసుకొని తుంచేసి ఆ నూనెలో వేయండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు తుంచి వేస్తే లోపల గింజలు కూడా వేగుతాయన్నమాట. ఎండుమిరపకాయలు వేగుతుండగానే కొన్ని ధనియాలు వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. అందులో కొంచెం నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోనే ఈ ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు కొంచెం వేగగానే టమాటాలు వేసేసేయండి. రెండూ కలిపి బాగా ఉడకాలండి. టమాటా మాడకూడదు, టమాటా బాగా నూనెలో చిన్న మంట మీద ఉడకాలి. ఉడికితే అప్పుడు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఉడికేటప్పుడే కొంచెం చిన్న ముక్క అంటే అంత ముక్క చింతపండు వేసేసి బాగా వేయించేసేయండి. ఓకే, అన్నీ వేయించేసారు, పక్కన పెట్టేయండి, చల్లారనివ్వండి. చల్లారనిచ్చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే మిక్సీలో ఇవన్నీ వేసి ఒకదాని వెంట ఒకదాని వేసి ముందు మిరపకాయలు మెత్తగా నూరిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసేసి మెత్తగా రుబ్బేసేయండి. అయితే ఈ ఉల్లిపాయ కొంచెం గరుగ్గా ఉంటే తింటున్నప్పుడు అన్నం లేక తిన్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ఉల్లిపాయ మాత్రం మెత్తగా రాని అవసరం లేదు. ఈ ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ కూడా బాగా మెత్తగా వచ్చేయాలి. ఇవేం చేస్తారంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం అట్లా ఉన్నా బాగుంటుంది, మెత్తగున్నా బాగుంటుంది. అంతే, చేసేసి పక్కన పెట్టుకోండి. కొంచెం పోపు వేసేసేయండి చాలు. ఇక చూడండి, మీరు ఇది అన్నం లేక తినచ్చు, బోండాలు లేక తినచ్చు, దోశలు లేక తినచ్చు, ఇడ్లీలోకి తినచ్చు. వెరీ టేస్టీ అన్నమాట. 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా తినచ్చు. ఓకే, ఉల్లిపాయ చట్నీ మళ్ళీ చెప్తాను. 3 ఉల్లిపాయలు తీసుకొని తొక్క తీసేసి దాన్ని ఏం చేస్తారంటే చక్కగా పక్కన కట్ చేసి పెట్టుకోండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు. టమాటా ఒకటి తీయండి, అది కూడా పెద్ద ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టి కొంచెం నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, చిటికెడు అంటే 4 గింజలు మెంతులు, జీలకర్ర వేసి వేయించండి. అది వేగుతుండగానే 20 ఎండుమిరపకాయలు తుంచి వేయండి. తుంచి వేసి కొంచెం 1 స్పూన్ ధనియాలు వేసి వేయించేసి ఇవన్నీ కూడా పక్కన తీసేయండి. తీసేసిన తర్వాత ఆ నూనెలోనే ఉల్లిపాయలు వేసేసేయండి. అది వేగుతూ ఉండగానే టమాటా వేయండి. అయితే టమాటా ఉల్లిపాయ బాగా ఉడకాలన్నమాట, మాడకూడదు. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు వేసి అంతా వేగాక ఆపేసేయండి. కొంచెం చల్లారనించి మొత్తం ముందు ఎండుమిరపకాయలు బాగా పొడిగొట్టేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు టమాటాలు వేసేసి గ్రైండ్ చేయాలి. అయితే ఈ ఉల్లిపాయ కొంచెం గరుగ్గా వస్తే ఆ ఉల్లిపాయలు నోట్లో తగిలితే భలే బాగుంటుంది. అలా చేసేసి పెట్టుకోండి.

మీకు చాలా మంచి చట్నీ దొరికినట్టు అనమాట. ఉల్లిపాయల చట్నీ ఆరోగ్యానికి మంచిది, ఏమి కీడు చేయదనమాట. పల్లి చట్నీ కన్నా ఈ ఉల్లిపాయ చట్నీ అన్నిట్లోకి వాడుకోవచ్చు. ఎంత హాయిగా ఉంటుందో కడుపు. పల్లి చట్నీ అంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది కాబట్టి ఈ ఉల్లిపాయ చట్నీ చేసుకొని దోశలేకి, పొంగల్లోకి, మరి ఇడ్లీలోకి, అన్నంలోకి, అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఓకే, చేసుకుంటారు కదా. సరే శ్రోతలు, మీకు రవ్వ కేసరి ఒక డిఫరెంట్ మోడల్లో చెప్తాను. అది ఎలా చేయాలంటే, అది మీరు ఆరిపోయిన తర్వాత కూడా చాలా మెత్తగా, అదొక టైప్లో చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ కేసరి ఎలా చేయాలి అది చెప్తాను. స్టవ్ మీద కడాయి పెట్టండి. కడాయిలో 4 స్పూన్లు నెయ్యి, లేదంటే ఒక చిన్న అరకప్పు నెయ్యి వేసేయండి. నెయ్యి వేసి నెయ్యి కాగాక అందులో జీడిపప్పులు, బాదం పప్పులు, పలుకులు అనమాట సన్న సన్నవి. తర్వాత అందులో ఎండు ద్రాక్ష, ముందు జీడిపప్పులు వేయించండి, ఆ తర్వాత బాదం పప్పులు వేయించండి, ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత ఎండు ద్రాక్ష వేయించి అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఓకే, అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేయండి. అవి వేయించాలన్నమాట, బాగా వేగాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఎట్లా వేగుతుందంటే, బొంబాయి రవ్వ ముందు వేగానే ముద్దగా అయిపోతుంది, అది వేగాక అందులో నుంచి మీకు నెయ్యి బయటకు వస్తుందన్నమాట, అప్పుడు కరెక్ట్గా వేగినట్టు. ఓకే, అట్లా వేగిన తర్వాత దాన్ని అట్లా ఉంచేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ వేగిన రవ్వలో 1 కప్పు రవ్వకి 2.5 కప్పులు నీళ్లు వేయండి. నీళ్లు వేస్తూ కలపెడుతూ ఉంటే గడ్డలు కట్టకుండా మీకు అది ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఉడుకుతూ ఉడుకుతూ దగ్గర పడి బాగా ఉడికిపోవాలా, ఏది ఈ రవ్వ 2.5 కప్పుల నీళ్ళకి బాగా ఉడికిపోయి గడ్డగా అయిపోయినప్పుడు మీరు పంచదార వేయాలా, ముందుగా వేయకూడదన్నమాట. పంచదార వేసేసి కలబెడితే కొంచెంసేపటికంత పంచదార అంతా కరిగి రవ్వ లూజ్గా అయిపోతుంది. అప్పుడు మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి, పర్వాలేదు. అప్పుడు మీరు ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ వేసి అంతా కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు మీరు, మీకు టూటీ ఫ్రూటీ అని అమ్ముతారు, అంటే రంగురంగులుగా ఉంటాయన్నమాట, స్వీట్గా ఉంటాయి ఇవి. బొప్పాయితో చేస్తారు ఇవి, టూటీ ఫ్రూటీ అంటే ఇస్తారు, అవి కొన్ని తీసుకోండి, అవి వేసేసేయండి. జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, ఎండు ద్రాక్ష వేసేసేయండి. మొత్తాన్ని బాగా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసేసేయండి. అంతే, ఇక ఈ టేస్టీ కేసరి మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇక మీరు 2 రోజులైనా 3 రోజులైనా కేసరి గట్టిగా అవుతుందన్నమాట, చక్కగా సాఫ్ట్గా ఉంటుంది, చూడటానికి కూడా భలే ఉంటుంది, తింటుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, చాలామంది బండ బండగా చేసుకుంటారు కేసరి, తినలేరు, పక్కన పడేస్తుంటారు. ఇలా చేయండి, చూద్దాం ఎంత బాగుంటుందో. రోజుకు ఒక స్వీట్, లేదంటే వారానికి ఒక స్వీట్ చేసుకొని తినండి. ఓకే, మళ్ళీ చెప్తాను, 1 కప్పు బొంబాయి రవ్వ కావాలి. ఆ బొంబాయి రవ్వకు ముందుగా 1/2 కప్పు నెయ్యి కడాయిలో వేసి అందులో జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోండి. ఆ నెయ్యిలోనే రవ్వ వేసేసి బాగా వేయించి దోరగా అందులో 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల నీళ్ళు వేసి ఉడకబెట్టండి. బాగా కలపాలి, ఉడికేటప్పుడు బాగా కలుపుతూ ఉంటే అక్కడేమవుతుందంటే మొత్తం దగ్గర పడుతుంది, ఉప్మా అంటే ఉప్మా అలాగే వస్తుందన్నమాట. దగ్గర పడిపోయి గట్టిగా అవుతున్నప్పుడు మీరేం చేస్తారంటే, ఎంత రవ్వ తీసుకున్నారో అంతే, అంటే అంత డబుల్ వేయాలన్నమాట. ఇప్పుడు మీరు 1 కప్పు రవ్వ కదా, 2 కప్పులు చక్కెర వేయాలి, వేసి కలయబెట్టాలన్నమాట. కలబెడుతుంటే కొద్దిసేపటికి రవ్వ కరిగిపోతుంది, అంతా ఒకటి అవుతుంది. అప్పుడు మీరు కొంచెం ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి, ఇలాచీ పౌడర్ వేసేసి అంతా కూడా కరిగిన తర్వాత ఇప్పుడు మీరు జీడిపప్పు పలుకులు అన్నీ వేసేసి దించేయాలి. అంతే, ఇక టేస్టీ టేస్టీ మరి టూటీ ఫ్రూటీ ఉంటే కూడా వేసేసేయండి, భలే బాగుంటుంది. మరి మీకు రెడీగా ఉంటుంది కేసరి. ఓకే శ్రోతలు, మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జీడిపప్పుతో లేకుంటే వంకాయ కూర వేస్తారు. ఈ వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేస్తారో ఒకసారి చెప్తాను. వంకాయలు తీసుకోండి. వంకాయలు ఏం చేస్తారంటే, 1 గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉప్పు వేసేసి ఈ వంకాయలు ముందుగా కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసేసేయండి. వేసేసిన తర్వాత ముందు చేయాల్సిన పని, స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయండి. కొంచెం ఎక్కువ నూనె వేసి నూనె కాగిన తర్వాత ఈ నీళ్ళల్లో ఉన్న వంకాయ ముక్కలన్నీ కూడా నూనెలో డైరెక్ట్గా వేసేసేయాలి. ఇక ఏమి వేయకూడదు, ముందుగా వేసేసి మొత్తం అది కొంచెం దోరగా ఆ నూనెలో వేగాక ఆ వంకాయలన్నీ తీసి ఒక కడాయిలో ఒక మూతలో పెట్టేసేయండి, ఒక ప్లేట్లో పెట్టేసేయండి. ఇప్పుడు నూనె కొంచెం మిగిలి ఉంటుంది కదా, ఆ నూనె చాలు. ఆ మిగిలిన నూనెలో ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, అంటే 1/2 కేజీ వంకాయలు అనుకోండి, 2 ఉల్లిపాయలు పెద్ద

0: అవి సన్న సన్న కట్ చేసి వేసేసేయండి. వేసేసిన తర్వాత అవి ఫ్రై అవుతూ ఉంటాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఫ్రై అవనిచ్చి కొంచెం షేడ్ వస్తుంది అనమాట, అంటే ఒక బ్రౌన్ షేడ్లోకి వస్తుంది. అలా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కాదు కొంచెం ఉడికినట్టు అవుతూ ఉన్నప్పుడే అందులో ఉప్పు వేయండి. వేరే ఏమి వేయకూడదు, ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయలు వేయించాలి ఫస్ట్. అట్లా వేగుతున్నప్పుడు అల్లం పేస్ట్ వేసేసేయండి. అల్లం పేస్ట్ వేసి దాన్ని కూడా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నీళ్లు పోయండి. నీళ్లు పోసి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటుంది కదా, ధనియాలు జీలకర్ర పొడి కొట్టుకోండి. ఈ నీళ్లతో కాస్త ఉడుకుతున్నప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపి కొట్టుకున్నది ఒక పౌడర్ అమ్ముతారు, అదైనా సరే ఒక రెండు స్పూన్లు వేసేసేయండి. మీ దగ్గర కస్తూరి మెంతి పౌడర్ ఉంటే కనుక అది ఒక స్పూన్ వేసి కలయబెట్టి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకటి వెంబడి ఒకటి వేసేసేయాలన్నమాట. కారం వేసేసేయండి. కారం వేసి అప్పుడు నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి మళ్ళీ ముందు వేసారు కదా, మళ్ళీ కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఉడుకుతూ ఉంటే అప్పుడు మీరేం చేస్తారంటే ఒక మిక్సీలో కొన్ని పుచ్చపప్పులు, కొంచెం గసాల, కొంచెం జీడిపప్పులు, లేకుంటే పర్వాలేదు, కొంచెం కొంతమందికి కొబ్బరి ఇష్టమైతే కొబ్బరి, కొబ్బరి కన్నా ఈ పుచ్చపప్పులు గసాల పేస్టే బాగుంటుంది. కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది, అసలు బాగోదు. ఈ పుచ్చపప్పులు, ఈ గసాలు ఇవన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి అందులో వేసేసి, అంటే వంకాయ కూరలు వేసేసి, ఈ ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి కదా అందులో వేయండి. ఇంకా వంకాయలు వేయలేదు మనం, ఇవన్నీ ఉడుకుతున్నాయి. మళ్ళీ చూసుకోండి టేస్ట్, కావాలంటే ఉప్పు వేసుకోండి, మళ్ళీ కారం అంటే వేసుకోండి, కొంచెం గరం మసాలా పొడి ఉంటే కనుక వేయండి, లేకపోయినా పర్వాలేదు. వేసేసి కలయి పెట్టండి. ఇవంతా బుడగలు బుడగలుగా నూనె పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇవి తీసి అందులో వేసేసేయండి. వేసేసి ఇక అంతే బాగా కలిగి పెట్టి, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసేసి కలిగి పెట్టేసేసి ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసి, సాల్ట్ అవసరమైతే సాల్ట్ వేయండి అంతే. ఇక ఏమి వేయకండి, ఇవన్నీ కలిగి పెడితే గ్రేవీగా కర్రీ మీ ముందుకు వచ్చేస్తుంది. అబ్బా వంకాయ కూర ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పలేను అనమాట. ఇంక ఇందులో టమాటా ఏమీ అక్కర్లేదు మీకు. ఇంకా చక్కగా మరి ఒక ఫ్రైలో నుంచి కూరలాగా వచ్చి అన్నంలోకి తింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది. అంత వంకాయ కూర, రసం, పెరుగు చాలు, ఇంకేం అక్కర్లా. ఏం శ్రోతలు, వంకాయలు బాగా దొరికే టైంలో ఇలా రకరకాలుగా వంకాయ చేసుకొని తినండి. వెరీ టేస్టీ కర్రీ డిష్. ఈ డిష్తో మీరు అన్నం బాగా తింటారు. ఓకేనా? సరే, మీరు ఎలా ఉన్నాయో వంటకాలు చెప్తారా? మరి చెప్పాలంటే మా అడ్రస్ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. మళ్ళీ చెప్తున్నాను, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. ఓకే శ్రోతలు, వచ్చే వారం సరికొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటాను. బాయ్.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల కామరా
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు

0: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యత

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారంలో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 6,715. బ్యాంకుల వారీగా ఖాళీలు మరి 1900. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1,100, కెనరా బ్యాంక్ 1,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 500. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయస్సు 20 నుండి 30 ఏళ్లు ఉండాలి. అర్హత సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 21. మరిన్ని వివరాలకు https://www.ibps.in వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. ఇంకొకటి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 745. ఇక పోస్టుల వివరాలు. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 190, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 60, ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 301, లా ఆఫీసర్ స్కేల్ 1 105, రాజ్ భాషా అధికారి స్కేల్ 1 89. పోస్టుల అనుసరించి ఐటీ ఆఫీసర్కు బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా పీజీ, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్,

0: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో కోర్స్ చేసుండాలి. అలాగే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ డిగ్రీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, అగ్రి మార్కెటింగ్ కోఆపరేషన్, ఇలా సెరికల్చరల్ ఫిషరీస్ ఇంజనీరింగ్ చేస్తుండాలి. లా ఆఫీసర్కి డిగ్రీ, ఎల్ఎల్బి, పీజీ డిప్లొమా, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా. అలాగే హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి లేదా హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్, లేబర్ లా, సోషల్ వర్క్ కోర్సుల్లో పీజీ కానీ డిప్లొమా కానీ చేసుండాలి. వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 21. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారంలోని వివరాలను తెలుసుకుంటున్నాం కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపత్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్ అంటే 10th ప్లస్ 2, అలాగే సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు, ఇంటర్, ఒకేషనల్ లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిర్దిష్ట శారీరక దారుఢ్య లేదా వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయస్సు 1 జూలై 2005 నుంచి 1 జనవరి 2010 మధ్య జన్మించి ఉండాలి. వేతనం పే స్కేల్ 1వ సంవత్సరం 30,000, 2వ సంవత్సరం 33,000, 3వ సంవత్సరం 36,500, 4వ సంవత్సరం 40,000. వీటితో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ఎంపిక విధానం ఫేజ్ 1 ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, ఫేజ్ 2 ఫిజికల్ అండ్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్. ఇక అడాప్టబిలిటీ టెస్ట్ 2 కూడా ఉంటుంది. ఫేజ్ 3లో మెడికల్ ఫిట్నెస్ టెస్ట్. సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూలై 6, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 26. ఆన్లైన్ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 23 వరకు ఉంటాయి. మరిన్ని ఈ వివరాల కోసం iaforecruitment.edcil.co.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇవి ఈనాటి మన ఉద్యోగ సమాచారంలోని వివరాలు.

ఇప్పుడు ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ముందుగా ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ 2026 విశేషాలు చూద్దామా. సాకర్ ప్రపంచ కప్ లో వరుసగా 2 ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఉత్కంఠగా సాగిన పోరులో అర్జెంటీనా 3-1 స్విట్జర్లాండ్ను ఓడించి సెమీస్కు ప్రవేశించింది. నిర్ణీత సమయంలో స్కోర్లు 1-1 సమమైన ఎక్స్ట్రా టైంలో 2 గోల్స్తో రెచ్చిపోయిన మెస్సీ సేన 72 తర్వాత ఈ టోర్నీ క్వార్టర్స్కు చేరిన స్విస్కు చెక్ పెట్టింది. అర్జెంటీనా తరపున అలెక్సిస్ మ్యాక్ అలిస్టర్ ఇక జూలియన్ అల్వజర్ లౌటారో మార్టినర్ చెరోగోల్స్ చేసి

తమ జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. స్విస్ నుంచి డాంటోయో ఏకైక గోల్ కొట్టాడు. ఈ గెలుపుతో అర్జెంటీనా వచ్చే గురువారం ఇంగ్లాండ్తో జరగబోయే సెమీస్లో అమీతుమి తేల్చుకోబోతోంది. వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ సైతం మెగా టోర్నీ సెమీస్కు చేరుకుంది. ఆదివారం తెల్లవారుజామున మియామి గార్డెన్స్లో జరిగిన పోరులో ఇంగ్లాండ్ 2-1 నార్వేను చిత్తు చేసి ఆ జట్టు పోరాటానికి తెరదించింది. టోర్నీలో దుమ్మురేపుతున్న ఇంగ్లీష్ స్టార్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్హామ్ డబుల్ ధమాకాతో ఆ జట్టు 2018 తర్వాత వరల్డ్ కప్ సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్ నాకౌట్ దశలో స్ఫూర్తిదాయక ఆటతో ఆకట్టుకున్న నార్వే పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. ఆండ్రియస్ గోల్తో మ్యాచ్లో తొలి గోల్ కొట్టి ఆ తర్వాత ప్రత్యర్థి కంటే ఎక్కువసార్లు ఇంగ్లీష్ గోల్ పోస్ట్పై ఎదురు దాడులకు దిగిన నార్వేకి హ్యారీ కేన్ సేనా అవకాశమివ్వలేదు. కానీ ఫస్ట్ హాఫ్ స్టాపేజ్ టైంతో పాటు నిర్దేశిత సమయం ముందొస్తుందనగా బెల్లింగ్హామ్ మ్యాజిక్తో 3 లైన్

రెండు ఒకటితో నార్వేను చిత్తు చేసి ఆ జట్టు పోరాటానికి తెరదించింది. టోర్నీలో దుమ్మురేపుతున్న ఇంగ్లీష్ స్టార్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్హామ్ డబుల్ ధమాకాతో ఆ జట్టు 2018 తర్వాత వరల్డ్ కప్ సెమీస్కు అర్హత సాధించింది. గ్రూప్ నాకౌట్ దశలో స్ఫూర్తిదాయక ఆటతో ఆకట్టుకున్న నార్వే పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. ఆండ్రియస్ గోల్తో మ్యాచ్లో తొలి గోల్ కొట్టి ఆ తర్వాత ప్రత్యర్థి కంటే ఎక్కువసార్లు ఇంగ్లీష్ గోల్ పోస్ట్పై ఎదురు దాడులకు దిగిన నార్వేకి హ్యారీ కేన్ సేనా అవకాశమివ్వలేదు. కానీ ఫస్ట్ హాఫ్ స్టాపేజ్ టైంతో పాటు నిర్దేశిత సమయం ముందస్తుందనగా బెల్లింగ్హామ్ మ్యాజిక్తో త్రీ లయన్స్ సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్ 26 సుదీర్ఘ విరామం తర్వాత ఫిఫా ప్రపంచకప్లో సెమీఫైనల్ చేరుకుంది. బలమైన బెల్జియం అడ్డుదాటి ట్రోఫీకి 2 దూరంలో నిలిచింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంపై ఉత్కంఠ విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 30వ నిమిషంలో ఫాబియన్ రూయిస్ గోల్ కొట్టి స్పెయిన్కి 1 ఆధిక్యాన్ని అందించాడు. అయితే 41వ నిమిషంలో బెల్జియం ఫార్వర్డ్ చార్లెస్ డి కేటలేరే హెడర్ ద్వారా గోల్ సాధించి స్కోర్ని 1-1 సమం చేశాడు. 2010 ప్రపంచకప్ గెలిచిన తర్వాత స్పెయిన్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి. మంగళవారం జరిగే సెమీఫైనల్లో గత సీజన్ రన్నర్అప్ ఫ్రాన్స్తో స్పెయిన్ తలపడనుంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈలోగా ఓ మంచి పాట విందామా?

0: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: యువవాణి యువజిల్ల కార్యక్రమంలో ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ విశేషాలు తెలుసుకున్నాం కదా. ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లోకి స్పెయిన్ వచ్చి ఎంట్రీ ఇచ్చేసింది. క్వార్టర్స్ మ్యాచ్లో 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై గెలుపొందింది. సబ్స్టిట్యూట్ ప్లేయర్ మైకేల్ మెరినో ఆఖరి నిమిషాల్లో గోల్ కొట్టి స్పెయిన్ శిబిరంలో సంబరాలు నింపాడు. ఇక సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్ టోర్నమెంట్ ఫేవరెట్ ఫ్రాన్స్తో శుక్రవారం తలపడబోతోంది. సో ది సబ్ ఇన్స్టిట్యూట్ ప్లేయర్ మైకేల్ మెరినో ఆఖరి నిమిషాల్లో గోల్ కొట్టి స్పెయిన్తో ఏకంగా సంబరాలు చేయిస్తున్నారు. ఇక ప్రీ క్వార్టర్స్లో పోర్చుగల్తో జరిగిన మ్యాచ్లోనూ మెరినో చివరి క్షణాల్లో గోల్ చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక బెల్జియం గోల్ కీపర్ గాయం వల్ల తప్పుకోవడంతో బ్యాకప్ కీపర్గా వచ్చిన లెమెన్స్ బంతిని అందుకోవడంలో కాస్త విఫలమయ్యారు. ఆ కీపర్ను తాకిన బంతి మళ్లీ ముందుకొచ్చింది. ఆ సమయంలో మెరినో దాన్ని గోల్గా మలచాడు. గోల్ పోస్ట్ రూప్ లోపల ఆ బంతి తగిలింది. ఆట 88వ నిమిషంలో ఆ గోల్ వచ్చింది. తొలుత స్పెయిన్ జట్టులో ఫాబియానా రూయిస్ 30వ నిమిషంలో గోల్ చేశారు. అయితే బెల్జియం ప్లేయర్ డి కేటిరేలి 41వ నిమిషంలో గోల్ చేశారు. సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్ టోర్నమెంట్ ఫేవరెట్ ఫ్రాన్స్తో శుక్రవారం తలపడబోతోంది. ఫిఫా వరల్డ్ కప్లో ఎంబాఫ్పే గోల్స్తో చెల్లరేగిపోతున్నాడు. దీంతో ఫ్రాన్స్ జట్టు వరుసగా 3వ సారి సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బోస్టన్లో జరిగిన క్వార్టర్స్లో 2-0 గోల్స్ తేడాతో మొరార్కోపై ఫ్రాన్స్ విజయం నమోదు చేసింది. ఫ్రాన్స్ కెప్టెన్ కైలిన్ ఎంబాఫ్పే, ఓస్మెన్ డెంబీలీ గోల్స్ చేశారు. మంగళవారం డల్లాస్లో జరిగే సెమీఫైనల్స్లో స్పెయిన్ లేదా బెల్జియంతో ఫ్రాన్స్ తలపడిపోతోంది. టోర్నమెంట్లో టాప్ ఫామ్లో ఉన్న ఎంబాపే మ్యాచ్ 60వ నిమిషంలో గోల్ చేశారు. వాస్తవానికి తొలి అంతర్భాగంలోనే అతను పెనాల్టీకి మిస్ అయ్యారు. ఆట 4వ నిమిషంలోనే ఆ ఛాన్స్ మిస్ అయింది. ఇక టోర్నీ గోల్ స్కోరింగ్ రేస్లో మెస్సీ తర్వాత ఎంబాపే నిలిచారు. 2022లో ఖతార్లో జరిగిన సెమీఫైనల్స్ ఫ్రాన్స్ జట్టు 2-0 తేడాతోనే మొరాకోపై విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆట 66వ నిమిషంలో ఎంబాపే ఇచ్చిన పాస్ను డెంబిలీ గోల్ చేశాడు. డెంబిలీ ఈ టోర్నీలో 5వ గోల్ చేశాడు. ఇప్పుడు మరిన్ని క్రీడా విశేషాలు చూద్దాం. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్లో జరిగిన చారిత్రాత్మక టెస్టులో భారత

అమ్మాయిలు అద్దరుగొట్టారు. 142 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి మహిళల టెస్టుకు ఆతిథ్యమిచ్చిన లార్డ్స్లో ఇంగ్లాండ్ను 270 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు విజయాన్ని నమోదు చేశారు. భారత్ నిర్దేశించిన 457 పరుగుల ఛేదనలో ఇంగ్లీష్ జట్టు 186 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. స్నేహ్ రాణా 4 వికెట్లు పడగొట్టగా సయాలి సద్ఘారే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు తీసి భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో విజృంభించి సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ పనిపట్టిన క్రాంతికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మహిళల టెన్నిస్ కొత్త ధృవతార ఉదయించింది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్షిప్లో సరికొత్త విజేత వచ్చింది. చెక్ రిపబ్లిక్కు చెందిన టెన్నిస్ స్టార్ లిండా నోస్కోవా గ్రాస్ కోర్ట్ ఛాంపియన్గా అవతరించింది. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో శనివారం రాత్రి హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 9వ స్పీడ్ నోస్కోవా 6-2, 5-7, 6-3 తేడాతో తన దేశానికే చెందిన కరోలినా ముకోవాపై అద్భుత విజయం సాధించి కరియర్లో తొలి గ్రాండ్ స్లామ్ను కైవసం చేసుకుంది. ఇక మార్కెటా, ఒండ్రుసోవా, బార్బోరా క్రేజికోవా తర్వాత గత 4 ఏళ్లలో వింబుల్డన్ గెలిచిన 3వ చెక్ రిపబ్లిక్ ప్లేయర్గా నోస్కోవా నిలిచింది. అలాగే పెట్రా క్విటోవా తర్వాత ఈ టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలుగాను రికార్డు సృష్టించింది. ఇక పురుషుల సింగిల్స్లో ప్రతిష్టాత్మక వింబుల్డన్లో డిఫెండింగ్ ఛాంపియన్ యూనిక్ సినో తన టైటిల్ని నిలబెట్టుకున్నారు. ఆదివారం రాత్రి సుమారు 4 గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఈ టాప్ సీడ్ ఇటలీ కుర్రాడు 6-7, 7-6, 6-3, 6-4తో అలెగ్జాండర్ జ్వెరవ్ జర్మనీ ప్లేయర్ను చిత్తు చేసి వరుసగా 2వ ఏడాది టైటిల్ దక్కించుకున్నాడు. ఇక అలాగే T20లో 4-0తో సిరీస్ వైట్ వాష్ చేసుకున్న భారత పురుషుల క్రికెట్ జట్టు శుభ్మన్ గిల్ నేతృత్వంలో నేడు నుంచి మొదలయ్యే 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఇంగ్లాండ్తో తలపడబోతోంది. ఇక బర్మింగ్హామ్ వేదికగా మొదలైనటువంటి ఈ మ్యాచ్లో ఈ వార్త మనం ఖచ్చితంగా వినే సమయానికి ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కూడా ఎంచేసుకుంటుంది. సో మొత్తానికి ఈసారి మన కుర్రోళ్లు అదరగొట్టేయాలని మనం కోరుకుందాం. ఇప్పుడు మీ అందరి కోసం ఓ మంచి పాట వస్తోంది, విందామా?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంతవరకు యువవాణి యోజనల కార్యక్రమంలో క్రీడా ప్రపంచం వివరాలు విన్నారు. ఇంతటితో మన యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ఆకాశవాణిలో ఈ పుట మరియు రేపు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఈనాటి మా ప్రసార విశేషాలు. సాయంత్రం 6:05 ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 భక్తి కుసుమాలు భక్తిగీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి. ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా ప్రయోజనాల గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం మంకమతివారిపల్లె రైతు ఆర్ సరస్వతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:40 వికసిత భారతం, వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్ర రిలే. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆ పాత మధురాలు అలనాటి సినీ గీతాలు వింటారు. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి మా ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఇప్పుడు రేపు ప్రసారమయ్యే మా ఆకాశవాణి ప్రసార విశేషాలు విందాం. ఉదయం 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని వినాయక భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం, మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం గురించిన విశేషాలు. తరువాత వైద్య విజ్ఞాన కార్యక్రమంలో దంత సమస్యలు, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ సిహెచ్ సుమన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 పల్నాడు సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. 10:00 ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీ డి మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ. పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:20 12:10 12:40 1:30 2:30 3:10 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, తర్వాత ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం వరల్డ్ యూత్ స్కిల్ డే గురించిన వివరాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో గేదెల పునరుత్పత్తి యాజమాన్యంలో మెలకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ ఏ తేజాగారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం, ఆకాశవాణి సమర్పణ, హైదరాబాద్ కేంద్ర రిలే. 8:00 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి. 10:00 రాగం తానం పల్లవి సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:40 ఆపాత మధురాలు.
ఈవీ శ్రోతలు ఈనాటి మరియు రేపు ప్రసారమయ్యే మంపరసార విశేషాలు నిలయాల సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ దేర్ ఇస్ ఎ ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్దికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే 6 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోనే రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జులై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 ఆచూకీ లభ్యం కాకపోగా ఒక మత్స్యకారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31 ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72 అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6 కోట్ల 31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు క్యూలైన్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార పసుపుధార డ్యాంల వద్ద 2 కోట్ల 77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానుతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల తిరుపతి టీటీడీ ఆలయాలు విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బీఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లు పడిపోయిన ఈ ఘన పదార్థ వ్యర్థాలు 100,000 టన్నుల వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్ ఇంగ్లాష్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నోన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే ఆగస్టు 14వ తేదీని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: उपयुक्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:30 అయిపోతోంది. ఇప్పుడు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

ఇంతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు కదా. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది.

0: ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिमेशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद कर
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలను గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయూ, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మిక

0: కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్ధిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 7,73,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 4,11,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసీ దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. అభీ తక్ క్యా చాలెంజ్ ఆతా థా, రేల్ ట్రాన్స్పోర్టేషన్ మే జబ్ ఉస్కో వ్యాగన్ మే భర్తే హై తో ఫ్లై యాష్ బహుత్ ఫైన్ హోనే సే ఉస్కో లోడ్ కర్నే కే టైమ్ మే బడా పొల్యూషన్ హోతా. సో దట్స్ వై వీ బ్రాట్ దిస్ రిఫార్మ్, ఫ్లై యాష్ కే లియే స్పెషల్ కంటైనర్ డిజైన్ కియా హై.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్మాస్టన్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:15 అవుతోంది. ఇప్పుడు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో ఐదంతస్తుల పంటల నమూనా ప్రయోజనాల గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం వంకమద్దివారిపల్లె రైతు ఆర్ సరస్వతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ చరణ్. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఫైలేయర్ మోడల్, ఐదంతస్తుల పంటల నమూనా గురించి తెలియచేయడానికి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చెట్టేవారిపాలెం పంచాయతీ వంకమద్దివారిపల్లి గ్రామం అభ్యుదయ రైతు ఆర్ సరస్వతి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే సార్.
1: మేడం, ముందుగా ఈ ఐదంతస్తుల పంట నమూనా ముఖ్య ఉద్దేశం ఏంటి?
2: ఈ ఐదంతస్తుల పంట ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము ప్రస్తుతమున్న జనరేషన్లో మోనోక్రాప్స్ పండించడం వలన ఎక్కువ తెగుళ్ళు పురుగులు ఎక్కువ ఉండడం వలన కెమికల్స్ అనేటివి ఎక్కువ వాడి భూమి ఆరోగ్యము, రైతుల యొక్క ఆరోగ్యం కూడా ఎక్కువ శాతం దెబ్బతింటుంది. దీంట్లో మనకి ఎక్కువ విస్తీర్ణం కూడా, పంటలు పండించే విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల మనకు ఈ పంటలను కావలసినంత దిగుబడి మనకు రాకపోవడం వల్ల మనము ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఐదంతస్తుల పంటల నమూనాని ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: మరి మీరు చెప్పిన ఈ ఐదంతస్తుల పంటల నమూనాలు నేల తయారీ విధానం గురించి తెలియజేస్తారా?
2: ఇందులో ముఖ్యంగా నేల తయారు చేసుకునే విధానంలో మొట్టమొదటిగా మేము ఈ నవధాన్యాలు అనేది చల్లుకోవడం జరుగుతుంది. నవధాన్యాలు చల్లిన తర్వాత 45 రోజులకి దాన్ని మనం ఆవులకు గ్రాస్గా ఉపయోగించుకుంటాము. దాని తర్వాత మనము తక్కువ లోతైన దుక్కులు దున్నుకొని దీంట్లో మొదటిగా మనము ఘనజీవామృతం తయారు చేసుకొని వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ లేయర్ కింద, సెకండ్ లేయర్ కింద మళ్ళీ ఈ ఘనజీవామృతాన్ని మనము బెడ్లు తయారు చేసుకొని బెడ్లు పైన ఈ ఘనజీవామృతం అనేది వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వేసుకోవడం వల్ల మొక్క మనకి ఏదైతే మనం నాటుకోవాలనుకుంటామో ఆ మొక్కకు కావలసిన పోషకాలన్నీ కూడా అందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేల ఈ విధంగా తయారు చేసుకోవాలి.
1: మరి ఇప్పుడు మీరు తక్కువ లోతైన దుక్కులు దున్నాలన్నారు కదా, అది ఎంతవరకు దున్నాల్సి ఉంటుంది?
2: మనం దాదాపు 1.5 సెంటీమీటర్ వరకు మాత్రమే దున్నాలి. లోతైన దుక్కులు దున్నకూడదు. ఎందుకంటే మనకి లోపల ఏవైతే మనకు కనిపించకుండా ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే అభివృద్ధి చెంది ఉంటాయో అవి లోతైన దుక్కులు దున్నడం వల్ల అవి బయటకు వచ్చి చనిపోతాయి. దానివల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది. కాబట్టి లోతైన దుక్కులు దున్నకుండా తక్కువ దున్నకాలనేది దున్నుకోవాలి.
1: మరి ఇందులో మొక్కల ఎంపిక విధానం గురించి తెలియజేస్తారా?
2: ఈ మొక్కలు మనం నాటుకునేటప్పుడు ఇప్పుడేమంటే మనము ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుండో మొక్కలు తెచ్చి హైబ్రిడ్ సీడ్ తెచ్చి వేసుకుంటున్నాం. దీనివల్ల మనకు ఈ ప్రాంతానికి ఏవైతే మనకు సూటబుల్ అవ్వవో ఆ మొక్కలు తెచ్చి ఇక్కడ నాటుకోవడం వల్ల మనం దానికి ఎక్కువ మోతాదులో కెమికల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం మొక్కను ఎంపిక చేసుకునేటప్పుడు నాటు రకం విత్తనాలు, దేశీ రకమైనటువంటి మొక్కలు, మన వాతావరణానికి సరిపడేటటువంటి మొక్కల్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి అలవాటు పడతాయి. కాబట్టి మనం ఈ కెమికల్స్ అనేటివి వాడనాల్సిన అవసరం లేకపోతుంది. కాబట్టి మొక్కల్ని ఎంపిక చేసుకునేటప్పుడే మన వాతావరణానికి సరిపడేటటువంటి మొక్కలను ఎంపిక చేసుకోవడం చాలా మంచిది.
1: మరి ఎకరానికి ఈ మొక్కలకు ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా?
2: ఈ మొక్కలు మనము మన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న నర్సరీల్లో మనం ఎంపిక చేసుకుంటే ఒక మొక్క కనీసం మనకి 40 నుండి 45 రూపాయల వరకు పడుతుంది. ఇది మనకు ఎకరానికి దాదాపు మనము 65 నుండి 70 మొక్కలు మాత్రమే నాటుకుంటాం. కాబట్టి మనకు అందులో దాదాపు 10,000 లోపు వరకు మనకి మొక్కను తీసుకోవడంలో ఖర్చు అవుతుంది.
1: సరస్వతి గారు,

0: ఈ మొక్కల పెరుగుదలకు ఎటువంటి పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది మరి?
1: మనము ఈ మొక్క నాటేటప్పుడు మనం ఇవేవైతే పాదులు తీసుకుంటామో, మొక్క నాటేదాని గుంతలు తీసుకుంటామో, అది తీసుకున్న తర్వాత ఎక్కువ లోతు తీసుకోకుండా మనము దాన్ని ఎంతైతే మొక్కను నాటుకుంటామో ఆ లోతు తీసుకొని దాంట్లో మొట్టమొదటిగా మనము ఎర్రమట్టి వేసుకుంటాం. ఆ మట్టి వేసిన తర్వాత సెకండ్ లేయర్ కింద మనము ఆకు, ఎండు ఆకు అనేది మనం వేసుకుంటాం. దాని తర్వాత మూడో లేయర్ కింద మనము ఈ ఘనజీవామృతం అనేది వేసుకుంటాం. ఈ విధంగా వేసుకొని నాటడం వల్ల మొక్క ఎదుగుదలకు అది దానికి కనీసము ఒక 30 రోజుల వరకు దానికి వాటర్ సోర్స్ లేకపోయినా అది సజీవంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేయర్స్ ప్రకారం వేసుకొని ఈ మొక్కను అనేది మనము నాటుకోవాలి. అది నాటిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి ద్రవజీవామృతం అనేది మనం 1 లీటర్ నీటికి 100 గ్రాములు ద్రవజీవామృతాన్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఆ విధంగా 1 ఎకరానికి మనం ఈ నాటినటువంటి మొక్కలకి 100 లీటర్లు ద్రవజీవామృతానికి 300 లీటర్స్ వాటర్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మొక్క మంచిగా ఎదుగుదల వస్తుంది. దాని తర్వాత ఏదైనా మనకు చీడ కానీ చీమ కానీ ఇట్లాంటిది ఏదైనా మనకు కనిపించింది అన్నప్పుడు మనం మన ఇంటి దగ్గర ఉండేటటువంటి ఇవి పొయ్యిలో బూడిద, మనం కట్టెల పొయ్యి వాడతాం కాబట్టి ఆ బూడిద దాన్ని ఆ గుంత ఏదైతే మనం పాతి తీసినామో ఆ చుట్టుపక్కల వేయడం వల్ల కంట్రోల్ అవుతుంది. రెండోది ఏమంటే మనము ఈ మొక్కను అది కూడా మనం చేయలేదన్నప్పుడు మనకి ఏదైతే దగ్గరలో మనకు వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు కషాయాన్ని మనం తయారు చేసుకొని అది స్ప్రే చేయడం వల్ల కూడా మనకి ఈ చీడపీడ కానీ తర్వాత చీమలు కానీ ఇట్లాంటివి ఏమి కూడా దానికి అటాచ్ కాకుండా ఉంటాయి, మొక్క బాగా ఎదుగుదలగా వస్తుంది.
0: అయితే ఈ పద్ధతి ద్వారా రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అంటారు?
1: రైతులకు చాలా మంచి ఉపయోగం ఉంది దీనివల్ల. కానీ రైతు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ కుటుంబ సభ్యులే సరిపోతారు. అందులో ఉన్న 2 మెంబర్సే, వైఫ్ హస్బెండ్ కూడా 1 ఎకరా పంటని ఈ మొక్కలు నాటుకొని వాళ్ళవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏమంటే మనం ఈ పంటలు నాటిన తర్వాత ఈ లేయర్స్గా నాటుతాం కాబట్టి మనకు అందులో అనేక రకాలైనటువంటి మిగతా మొక్కలను కూడా వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏమంటే ఇది మనం 5 అంతస్తుల నమూనా కాబట్టి దీంట్లో మనం ఇంత డిస్టెన్స్ ఏదైతే మనకి లేయర్స్గా వేస్తాం కాబట్టి ఫస్ట్ మొదటిగా పెద్ద మొక్కలు నాటుకుంటాం. ఫస్ట్ది 36 అడుగులకి నాటుతాం, రెండోది 18 అడుగులకి నాటుతాం, మూడోది 9 అడుగులకి నాటుతాం, నాలుగోది 4.5 అడుగుకు నాటుతాం. తర్వాత మనం 2 అడుగులకి కూరగాయలు వెజిటబుల్స్ వేసుకుంటాం. తర్వాత లేయర్ మనము ఆకుకూరలు వేసుకుంటాం. కాబట్టి ఇన్ని లేయర్స్గా వేయడం వల్ల మనకు మొదటగా నాటుకున్న మొక్క వచ్చేంత వరకు వీటిలో మనం దిగుబడి అనేది తీసుకుంటాం. కాబట్టి రైతుకి 15 రోజులు వేసిన మన మొక్క నాటినాక ఈ ఆకుకూరల వల్ల 15 రోజుల నుండి 25 రోజుల లోపల ఆదాయం వస్తుంది. అదేవిధంగా తర్వాత మనం కూరగాయలు వేసుకుంటాం కాబట్టి 3 మంత్స్కి ఆదాయం వస్తుంది. ఆ విధంగా ఆదాయం వచ్చేదానివల్ల రైతుకు తక్కువ కష్టంతోనే ఎక్కువ ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కువ మంది మోడల్ను అనేది వేసుకోవడం వల్ల మంచి లాభాన్ని పొందవచ్చు.
0: అంటే రైతులకు నిరంతరం ఒక ఆదాయం వస్తూనే ఉంటుంది?
1: వస్తూనే ఉంటుంది.
0: మరి ఈ పద్ధతిని మీరు పాటిస్తున్నారు కదా, మీ అనుభవాలను మన శ్రోతలతో పంచుకోండి.
1: మేము ఈ మోడల్ దాదాపు నేను మొదట స్టార్టింగ్లో 2019లో మేము ఈ మొక్కలు నాటడం జరిగింది. ఇందులో మనకు 36 అడుగులకి అల్లనేరేడు నాటడం జరిగింది. అదేవిధంగా 18 అడుగులకి మామిడి నాటాము, 9 అడుగులకు వచ్చి దానిమ్మ సీతాఫలం అవి నాటాము. తర్వాత మనము 4.5 అడుగులకు వచ్చి మునగ నాటాము, తర్వాత వెజిటబుల్స్ వేసాము, తర్వాత ఆకుకూరలు వేసాము. ఇప్పుడు మనకి ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే పెద్ద మొక్కలు ఉన్నాయో అల్లనేరేడు దానివల్ల సంవత్సరానికి 1 నుండి 1.5 లక్షల వరకు మనకు ఆదాయం వస్తుంది. ఇంత లోపల అంటే ఈ 5 ఇయర్స్ లోపల మొదటి నుండి కూడా మనకు ఆదాయం వస్తూనే ఉంది. కాబట్టి ఈ ఆదాయం వచ్చేదానివల్ల మనకు ఆ తక్కువ విస్తీర్ణం ఒకటి, మన కుటుంబానికి కావలసినటువంటి అన్ని రకాల పోషకాలైనటువంటి ఆకుకూరలు కూరగాయలు దొరుకుతాయి, రెండోది నాణ్యమైనటువంటి వెజిటబుల్స్ దొరుకుతాయి, మూడోది ఫ్రూట్స్ మనం బయట ఎక్కడా కొనకన్నా మన ఫామ్లో పండినవే తింటాం. కాబట్టి మన ఆరోగ్యం ఒకటి, రెండోది ఇప్పటి వరకు ఈ 5 ఇయర్స్

0: వరకు అంటే మనం వేసినటువంటి పంటలో అన్ని రకాల పండ్లు మేము తింటున్నాము. మా ఫ్రెండ్స్ కానీ, మాతో పాటు పనిచేసిన వాళ్ళు కానీ, బంధువులు కానీ అందరికీ ఇస్తున్నాము. రెండోది ఇన్కమ్ కూడా పొందుతున్నాం. కాబట్టి ఈ మోడల్ను చూడడానికి కూడా అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ నుండి కూడా రావడం జరిగింది. చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆదాయం కూడా మంచిగా వస్తుంది.
1: మరి మీరు ఈ మోడల్ని అవలంబించినప్పుడు మీరేమైనా సవాళ్ళని ఎదుర్కొన్నారా? అలాగే వాటిని ఎలా అధిగమించారు?
0: చాలా అంటే ఇప్పుడు మనకి మనము చేసే పని మనకు నచ్చాలి కానీ బయట వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. కాకపోతే మనము పాటించే పద్ధతిలో మనకి తెలిసింది మనం చెయ్యాలి. రెండోది ఏమంటే మనం ఈ పద్ధతి వాడడం వల్ల మొదట్లో మాకు కూడా కలుపు ఎక్కువగా రావడం జరిగింది. దాన్ని నివారించడానికి మొదట్లో మనం ఏదైతే చేసుకోవాలనో ఇవన్నీ కూడా మనం పాటించాలి. కాకపోతే మనం ఎప్పుడు 24/7 ఒక్క మెంబరు పొలంలోనే ఉండాలి. అప్పుడే మనం దీన్ని రెక్టిఫై చేసేదానికి అవుతుంది. ఫస్ట్ 1 or 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాం మేము కూడా, తర్వాత దాని నుండి రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వేసే వాళ్ళకి మేము ఆ సజెషన్స్ ఏవైతే మేము కష్టపడ్డామో అవి లేకుండా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళు మంచిగా దాన్ని రెక్టిఫై చేసుకునేదానికి సలహాలు కూడా ఇవ్వడం జరిగింది.
1: మరి ఇప్పుడు మీరు సలహాలు అంటున్నారు కదా, మీ అనుభవానుసారం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మన రైతులతో పంచుకుంటారా?
0: ఇందులో మనకి మొట్టమొదటిగా మనము లేయర్స్ వేసేటప్పుడు మాకు తెలియకుండా వేసిన ప్రాబ్లమ్స్ని రైతులకి ఏం చెప్పామంటే, మనం ముందుగా బెడ్స్ వేసుకునేటప్పుడే ఏ లేయర్లో మనం ఏది వేసుకోవాలా అనేది మనం ఒక ప్లాన్ తయారు చేసుకొని వేసుకోవాలి. మనం ఏదో మామూలుగా వేసేసుకున్నా ఆ ప్లాన్ ప్రకారం వేసుకుంటే బెడ్స్ ఎంత ఉండాలి, ఎంత డిస్టెన్స్లో మనం వేసుకున్నామో దాని తర్వాత లేయరు మనకి ఎంత డిస్టెన్స్ ఉండాలి, దాంట్లో మనము ఆ తర్వాత లేయర్ ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే ఈ డిస్టెన్స్ని బట్టి మనం వేసుకోవడం వల్ల రైతుకు మళ్ళీ కష్టాలు అనేది రాకుండా దాన్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది.
1: మరి చివరగా ప్రభుత్వ పరంగా దీనికి మీకు ఎటువంటి సహకారం, ప్రోత్సాహం లభించింది? ఏదైనా శిక్షణ కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏమైనా ప్రభుత్వ పరంగా నిర్వహించారా?
0: ఇందులో మనకు మొట్టమొదట అయితే మన 1 or 3 ఇయర్స్ నుండి కానీ మనకి ముందైతే మనకు సర్టిఫికేషన్ అనేది లేదు. ఎందుకంటే మనం పండించే పంటలకి ఇప్పుడు ప్రతి దానికి కూడా ఒక సర్టిఫై అనేది ఉండాలి, అది ఉంటేనే నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు మనం కెమికల్స్ వాడలేదు అంటే ఏంటి నమ్మకము అని మాట్లాడతారు. కాబట్టి దానికి సంబంధించి ఈ సర్టిఫికేషన్ ఎలా తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇది మనకు స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చినారు 6 డేస్, తర్వాత జిల్లా లెవెల్లో కూడా మనం 15 డేస్ వరకు ట్రైనింగ్ తీసుకున్నాం బ్యాచ్ల వారీగా. కాబట్టి ఇది తీసుకున్న తర్వాత మనం ఆ సర్టిఫికేషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు అప్లై చేసిన తర్వాత సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేషన్ ఉండడం వల్ల మనకు పండినటువంటి పంటను మనం ఎక్కడికైనా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మనం మన లోకల్లో అమ్ముకోవచ్చు, అదర్ మండలాల్లో అమ్ముకోవచ్చు, తర్వాత అదర్ స్టేట్కి కూడా మనం పంపించేదానికి ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర వాళ్ళు డిసైడ్ చేయాలంటే సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకు ప్రభుత్వం ద్వారా, మన సంస్థ ద్వారా కూడా, ఆర్వైఎస్ఎస్ ద్వారా ఇది ఇప్పించడం జరుగుతుంది సర్టిఫికేషన్ అనేది. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడున్న జనరేషన్లో మనము నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ప్లేస్ స్థలం లేకపోయినా కనీసం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో అయినా వాళ్ళకు కావలసినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఆ విస్తీర్ణంలో పండించుకొని తిని కెమికల్స్ అనేది తగ్గించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాబోయే జనరేషన్ ఏదైతే ఫ్యూచర్ ఉందో వాళ్ళకి మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి నేలను, భూమిని అనేది మనం అందిస్తే వాళ్ళు పండించుకొని తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్లకు వాళ్ళకున్న పొలంలో ఆరోగ్యవంతమైనటువంటి పొలాన్ని వాళ్ళ పిల్లలకు అందిస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతులు, మీకు అందుబాటులో ఉన్నటువంటి మన జిల్లాలో కానీ ప్రతి గ్రామంలో కూడా మన ప్రకృతి వ్యవసాయం జరుగుతూ ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో జరిగేటప్పుడు క్యాడర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రతి రైతు దగ్గరికి వచ్చి తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులు వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ప్రతి రైతు కూడా ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆహార పదార్థాలను, పండ్ల మొక్కలు, కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా కనీసం వాళ్ళకున్న పొలంలో ఒక అర్ధెకరమైన వాళ్ళ కోసం కేటాయించుకొని ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించుకుంటారు.

0: కొని తినాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మా ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా రైతులకు అందుబాటులో ఉంటారు కాబట్టి అందరూ పాటించాలని. ఈ 5 అంతస్తుల నమూనాను కనీసం 1 గ్రామంలో 5 మంది రైతులన్నా వేసేదానికి ముందుకు రావాలని ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఆ సంస్థ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటుంది.
1: ధన్యవాదాలు సరస్వతి గారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 5 లేయర్ మోడల్ 5 అంతస్తుల పంటల నమూనా ఉపయోగాల గురించి మన రైతులకు చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి. సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి నిలయంలో సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: తెలుసుకుందాం. నమస్కారం అండి, శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
1: నమస్కారం సార్.
0: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
1: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం. పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం. సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
0: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు: యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. గృహ అవసరాలకు కావాల్సిన విద్యుత్ ని సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ని మనము సృష్టించుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
1: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్ కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకం వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్ కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చు

0: గవర్నర్ ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగర్ యోజన గురించి

0: తీర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీదీ కార్యక్రమంలో అనుసంధానించి ఎస్హెచ్జి మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటి పైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటారు పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంపు అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట, పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాగర్లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమ గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. 1 కోటి ఇళ్లలు అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ సూత్రం ఈ 2 పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానెళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకొని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా

0: సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1830333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి. వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
1: మరి ఈరోజు శ్రీమతి పసుపులేటి నీలిమ గారు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసి ఉభయ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పిఎం సూర్యగర్ యోజన గురించి చాలా చక్కగా వివరించారు. మరి విద్యుత్ రంగంలో పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకము ఎంతో ప్రాముఖ్యమైనదని, అలాగే వికసిత్ భారత్ 2047లో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని, వికసిత్ భారత్ 2047కు ఎంతో దోహదపడుతుందని చెప్పి తెలియజేసినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, అలాగే వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్ అవకాశం కల్పించినందుకు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి మీ అందరి కోసం ఎంతో అద్భుతంగా సంధ్య వెలుగులు నెమ్మదిగా రాత్రిలో కలుస్తుంటే మనస్సుకు దగ్గరైన పాటల పూదోటలో అలా విహరిద్దాం. సిద్ధం కండి, ఎందుకంటే చిత్రకుసుమాలకు సమయం సిద్ధమైంది. మరి ముందుగా మీ అందరి కోసం కిరాక్ పాటి చిత్రం నుంచి ఒక పాట అద్భుతంగా రాబోతోంది. ఈ పాటని ఆలపించిన వారు విజయప్రకాష్. ఈ అద్భుతమైనటువంటి గాత్రంలో అజనీష్ లోక్నాథ్ సంగీతంలో మీ అందరి కోసం ఈ పాట వస్తోంది. విందామా మరి?

చిత్ర కుసుమాలు కార్యక్రమాన్ని వింటూ అద్భుతమైన పాటల్ని ఆస్వాదిస్తూ ఉన్నారు కదా. ప్రేమనే అందమైన భావాన్ని, హృదయ స్పందనని ఆవిష్కరించే గీతాల్లో దేవిశ్రీప్రసాద్ని మించిన వారు లేరు. దానికి కేకే గారి గాత్రం తోడైందంటే అసలు ఆ ఉప్పినంత ఆ ప్రేమని తట్టుకోవడం ఎవరికి తరం. అందుకే మీకోసం ఆర్యా 2 నుంచి ఈ అద్భుతమైన పాట వస్తోంది, విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్ర కుసుమాలు కార్యక్రమంలో మాటలకందని భావాలు, మనస్సుకు దగ్గరైన జ్ఞాపకాలు సంగీత రూపంలో మీ చెంతకి తీసుకొచ్చాను కదా. మరి ఎంతో అద్భుతమైనటువంటి పాటలు వింటూ ఉన్నారు. మరి తర్వాత మీకోసం వచ్చేటువంటి పాట ఎంతో అద్భుతంగా మణిశర్మ గారు ఎంత చక్కగా రాస్తారంటే, మణిశర్మ మాయాజాలంలో కార్తీక్ గీతగాత్రంలో మనకు అంతే అద్భుతంగా స్వరరచన చేసిన రామజోగయ్య శాస్త్రి గారు, వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి పాట చిరుత సినిమా నుంచి మీ అందరి కోసం వస్తోంది. మరి విందామా?

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో రోజంతా ఉరుకులు పరుగులు తీసే జీవితానికి కాసేపు సంగీతం విశ్రాంతి, అలాంటి మనస్సుని హత్తుకునే మధురమైన పాటలు వింటూ మీరందరూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. తర్వాత చిత్రకుసుమాలు కార్యక్రమంలో మీకోసం వస్తున్న పాట ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ రాయగా మరి ఎంతో అద్భుతంగా విజయప్రకాష్ ఆలపించిన పాట ఏ మాయ చేసావే చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం విందామా మరి.

0: నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: విజయవాడ బ్రాంచ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి చిత్ర కుసుమాలు కార్యక్రమంలో తరువాత మీకోసం వస్తున్నటువంటి పాట మజను చిత్రం నుంచి వస్తోంది. సుచిత్ సురేసన్ పాడగా శ్రీమణి రాసినటువంటి ఈ పాటకు గోపీ సుందర్ సంగీతం అందించారు. విందామా మరి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంతవరకు చిత్రగీతాలు కార్యక్రమం విన్నారు కదా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2/107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
7: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వార్తల వివరాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్.

0: పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను తెలియజేస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: నేషనల్ వార్ మెమోరియల్ సే ప్రారంభ హోకర్ చండీ మందిర్, పంజాబ్, హిమాచల్ ఆర్ లద్దాఖ్ కే దుర్గమ్ మార్గం సే హోతే హువే 26 జులై టార్గిల్ విజయ దివస్ కే పావన్ అవసర్ పర్ టార్గిల్ కే పవిత్ర వార్ మెమోరియల్ పహుంచేంగే. యే ఇతిహాస్ త్యాగ్ ఆర్ రాష్ట్రభక్తి సే సంవాద్ కర్నే కీ యాత్రా హోగి.
0: కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లద్దాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 3,280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్ధితో 4,000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ధి లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
2: Just held the review for quarter 1 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits.
0: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
3: దో తరీకి రిఫార్మ్స్ హై, కుచ్ హై స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కుచ్ హై ప్రొసీజరల్ రిఫార్మ్స్, కుచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, రోడ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, ఆర్ బాకీ సారా కా సారా ఏక్ బహుత్ బడా ఎన్వైరన్మెంటల్ రిస్క్ బన్ కే నికల్తా హై. అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే హై, తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే హై, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసి దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే హై.
0: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మధురమైనటువంటి పాటల సంగమం చిత్ర కుసుమాలు కార్యక్రమం ఎంతో అద్భుతంగా మాటల్లో ఎంతో అందమైనటువంటి భావాలని స్వరాల రచనలు చేసిన ఈ సంగీత మేళవింపు మీకోసం మిస్ కాకుండా వినండి. ముందుగా మీ అందరి కోసం ఓ అద్భుతమైన పాట వస్తోంది. మరి ఆ పాట వింటూ ఆ పాట గురించిన వివరాలు తెలుసుకుందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో మధురమైన గీతాలు వింటున్నారు కదా. తర్వాత మీకోసం వస్తున్నటువంటి ఓ మనస్సుకు నచ్చిన పాటకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు, కానీ మొదటి స్వరం వినిపించగానే హృదయం దాన్ని గుర్తుపట్టేస్తుంది. మరి మీ హృదయం ఈ పాటని గుర్తుపడుతుందా చూద్దామా. నేనే చెప్పాను.

వీడు ఒకడే చిత్రం నుండి వస్తోంది. చిన్మయి సాహిల్ పాడగా వనమాలి రాసిన ఈ పాటకు హారిస్ జగరాజ్ అందించినటువంటి అద్భుతమైన సంగీతంతో వస్తోంది ఈ పాట. విందామా మరి?

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత మీకోసం వస్తున్నటువంటి ఓ మధురమైన గీతం. ఈ పాటని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ ఇంకోసారి వినాలనిపిస్తోంది అని మీరే అంటారు. అలాంటి ఓ పాట మీకోసం వస్తోంది. ఈ పాటని పాడినవారు అర్జిత్ సింగ్, రచించిన వారు కృష్ణకాంత్, మ్యూజిక్ బై ఎంఆర్ సనీ. విందామా మరి?

స్వరాలు మనసులో మాట్లాడినప్పుడు సంగీతం ఒక అందమైన ప్రయాణంలో మారుతుంది అంటారు. ఆ ప్రయాణంలో మిమ్మల్ని ఆహ్వానించాననుకుంటా ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 9:30. ఆపాత మధురాలు మధురమైన సినీకితల కార్యక్రమానికి స్వాగతం. పాట వినగానే చాలామందికి తమ జీవితంలో ఏదైనా ఒక మధురమైన జ్ఞాపకం గుర్తుకొస్తుంది. అలాంటి ఎన్నో జ్ఞాపకాలు నెమరు వేసుకునే క్షణాలే ఈ మధుర గీతాలు, ఆపాత మధురాలు. మరి ముందుగా మీ అందరి కోసం వేటగాడు చిత్రం నుంచి ఎస్పి బాలుగారు, సుశీల గారు పాడగా, వేటూరి గారు రచించి, చక్రవర్తి గారు సంగీతం అందించిన ఎంతో అద్భుతమైన గీతం, ఎప్పుడు వాన వచ్చినా ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఈ పాట మీ అందరి కోసం విందామా మరి.

మధురమైన పాటను వింటూ ఉన్నారు కదా. ఎన్నిసార్లు విన్నా మళ్లీ ఆ జ్ఞాపకాలు మన కళ్ల ముందర అద్భుతమైనటువంటి అనుభూతిని తీసుకొస్తాయి. స్వరాలు గాలిలో వెళ్లిపోయినా ఆ అద్భుతమైనటువంటి సాహిత్యం మనసులో నిలిచిపోతుంది. అలాంటి ఓ మధురమైన పాట ఇల్లరికం చిత్రం నుండి ఘంటసాల గారు పాడగా, కొసరాజు గారు ఎంతో చక్కగా రాయగా, టి చలపతిరావు ప్రసాద్ సంగీతం అందించినటువంటి ఈ పాట మీ అందరి కోసం వస్తోంది. విందామా?

ఎవరని ఎంచుకొని నావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో నువ్వు కొలుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు వలలన అది నీకే తెలుసు

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఆపాత మధురాలు కార్యక్రమంలో మరుపురాని సినీ గీతాలు వింటూ ఉన్నారు కదా. కాలం దాచుకున్న మధుర జ్ఞాపకాల పెట్టెను తెరిస్తే అందులో మెరిసే ముత్యాల్లాంటి పాటల్లో ఇప్పుడు రాబోతున్న పాట ఒకటి. మాయదారి మల్లిగాడు చిత్రం నుండి సుశీల గారు పాడగా ఆత్రేయ గారు రచించినటువంటి ఈ పాటకు కెవి మహాదేవన్ గారు అందించిన బాణీలు ప్రేక్షకుల్ని మైమరిపించాయి. మరి ఆ పాట మీ అందరి కోసం వస్తోంది, విందామా మరి.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి ఎంతో మధురమైనటువంటి గీతాల కార్యక్రమం ఆపాత మధురాలలో తరువాత మీ అందరి కోసం వస్తున్నటువంటి పాట ఇంటింటి రామాయణం చిత్రం నుండి. ఎస్బి బాలు గారు అలాగే జానకి గారు ఆలపించగా వేటూరి గారి ఎంతో అద్భుతమైనటువంటి స్వర రచనలో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఆపాత మధురాలు కార్యక్రమంలో అక్షరాలు కవ్వింతగా మారినప్పుడు, స్వరాలు సంగీతంలా మారినప్పుడు పుడుతుంది ఇలాంటి ఓ చిరకాల గీతం. మీ అందరి కోసం తర్వాత వస్తున్నటువంటి పాట నోము చిత్రం నుండి. ఎస్పి బాలు గారు, సుశీల గారు పాడగా సిఎన్ఆర్ రచనలో సత్యం సంగీతం అందించిన ఈ పాట మీ మనసును హత్తుకునే గీతంగా మారుతుంది. విందామా మరి?

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఆ పాత మధురాలు కార్యక్రమంలో తరువాత మీ అందరి కోసం ఓ మధురమైన జ్ఞాపకం. జ్ఞాపకాల చెట్టుపై ఇంకొన్ని పాటలు పూల్లా వికసిస్తూనే ఉన్నాయి. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తారా మరి?

ఇంతవరకు ఆపాత మధురాలు కార్యక్రమంలో మధుర గీతాలు విన్నారు కదా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హరికథ కార్యక్రమం ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హరికథ వింటారు. భక్త మార్కండేయ, కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిహొట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతి మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అణిగిడవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతీ మృకుండులకు. తమ తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా స్త్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చింత చేత మిగుల వంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాసి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రం అంటూ వారాణసీ మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

సకల పుణ్యాన్ని కలిగించేది, నిమేషమాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే, మహాశ్మశానే, త్రికంఠక విరాజితే, వేగవాహిన్యా, గౌరీముఖే, శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి, అన్నపూర్ణా సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు మరుద్వతి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం, పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మంచు వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం.

కలుగుతుందో శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది. తప్పకుండా వెళదాం స్వామి, అంతకంటేనా సంతానవంతులం కావడం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై మృకండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు ఆ దంపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని స్వరూపాన్ని ఒక చక్కని విశేషాన్ని వివరిస్తారా మహానుభావుడు. ఎలా ఉన్నదిటి గంగాభవాని అంటే, శైవాల కేశ పాశముల నొప్పెడు దాని, ప్రస్ఫుటం భోజ వక్త్రంబు దాని, తెలిమొగ్గ ముత్తెపు దంతముల దాని, అమల డిండీర హాసముల దాని, హిమశీత వాత పోతముల దాని, హిమవదుల సదురోజముల దాని, సైకత శ్రోణి గలదాని, చారుతర రూఢ రంభోరుముల దాని, రుక్మగంజి పాదముల దాని, సర్వ సంపదల దాని, గంచ మృకండు మౌని గంగాభవాని. పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శిస్తూ పరమ పావన తరంగ రంగ అయినటువంటి హర అంతరంగ అయినటువంటి అన్నపూర్ణ భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారో విందామా.

అని కూడా శాస్త్రవచనం. తపక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక సుప్రభాత వేళ, ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు. వృషభవాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండుడు.

ಮಹಾದೇವ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ದಯಾನಿಧೇ ಭವಾನೀವ ಭವಾನೀವ ಭವಾನೀವ ಗತಿರ್ಮಮ ಮೃತ್ಯುಂಜಯ ಪಿನಾಕ ಚಂದ್ರಶೇಖರ ಭಕ್ತರಕ್ಷಣ ದೀಕ್ಷಾ ದಕ್ಷಾ ವಿರೂಪಾಕ್ಷ ಕವಚಿ ಕಪರ್ತಿ ಕೈಲಾಸಪತಿ ನೀಲಲೋಹಿತ ಗರಡಕಂಠ ಶಂಭೋ ಮಹಾದೇವಂ ಮಹಾತ್ಮಾನಂ ಮಹಾಪಾತಕನಾಶನಂ ಮಹಾಪಾಪಹರಂ ವಂದೇ ಮಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪುರಹರ ಪಾಪಭಯಂಕರ ಭಕ್ತ ಶುಭಂಕರ ಶಂಭೋ ಅಂತೂ ಪರಮೇಶ್ವರುಣ್ಣಿ ಅಮಂದಾನಂದ ಕಂದಳಿತ ಹೃದಯಾರವಿಂದುಲೈ ಸ್ತೋತ್ರಂ చేశారు ఆ మునిదంపతులు. మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ, మృకండా ఏం స్వామి అని నుతిల్చి ముని సాష్టంగముగా హరుణకు వందనమిడగల్ అని నుతిల్చి ముని

మృకండా, నీ యోగంలో నీవు తప్పక సంతానవంతుడో అవుతావని బ్రహ్మలిఖితం. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే అన్నాడు శంకరుడు. ఏం స్వామి అన్నాడు మృకండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీరనీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్ళారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృకండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృకండా?

గుణవంతుడు, కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాసి వారాసి అయినటువంటి ఆ పిల్లవాడినే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో ఒక ఇంత బేలగా ప్రార్థిస్తున్నది తల్లి, జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి, నీ భర్త నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా తల్లి?

అదనుమా అనుమా నాధునితో ననుమా. తిండి లేకపోయినా నిలువ నీడలేకపోయినా ఎటువంటి మహాదుఖాన్నైనా అనుభవించవచ్చు, కానీ కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరేదైనా ఉంటుందా? లోకాల కన్న తల్లి, నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచోవటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహదేవ పత్నికి సమర్పించింది మృకండ పత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి ఆమె భుజం మీద తన చేయి వేసి ఆమెను ఓదారుస్తూ

తన్మే మనశివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనసులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయోదాయకం సుమా. మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి, మీ సర్వాన్ని నా భర్త ధరిస్తాడు చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో 4 వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే 4 సహజాగుణాః అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే గానీ జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలుబంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు, సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు, పుణ్యులు, గణ్యులైనటువంటి అత్రి కశ్యప భరద్వాజ వశిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయనా, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకని సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తర్షులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

0: భగవన్నామ సంకీర్తన తత్పరులైనటువంటి సప్తర్షి బృందం మురుకండడి గృహప్రవేశం చేశారు. ఎదురు వెళ్ళి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధుల గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపజేశారు మృకండ మహర్షి. 8 వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా ఆ ఇంటి ప్రభావం ఉంటుంది, వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల మేస్తూ ఉంటే దూడ గట్టున మేయదు కదా. ఆ మార్కండేయుడు 8 కూడా నిండలేదు ఆ పసివాడికి, చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండుడు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరలు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారానికి పరవశించినటువంటి మహానుభావులు
2: శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
0: అంటూ మహదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే కథాంతమున కథకుడు బ్రహ్మనిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మనిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మనిరూపణంబు గాని కథలు అరికథలు అరకథలు అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఎప్పుడైతే శతమానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శత సంవత్సరం దీర్ఘమాయుః అని ఆశీర్వచనం చేశారో, విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా, మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు, ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో, ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో, దక్షతతో, దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిత్త కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము, మరొకంత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాడిని చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాడిని వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా, ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాణ్ణా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని సెలవి విన్నవించాడు మృకండు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరేరేరే, ఎంత పొరపాటు.

జరిగింది. పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం శత సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం. ఇది ఎలా సంభవం అవుతుంది? ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే. ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు మృకండ. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్ళమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసిందిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనం అవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పశు పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు. ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి 3 భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ పౌండరేక అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పశుపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధావృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే, నౌమితే చరణు సరసి.

పొందిన వారే ధన్యులు అన్నారు. అందుకే మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో. వారే మహానుభావులు, వారే ధన్యులు. ఒక్కసారి ఒక ఏ వస్తువుని ఒక్కసారి దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్య దర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత బ్రహ్మకు మహదానందం కలిగింది. అని ఇరుకేలం తన పద వనజంబులు పట్టుకున్న బాలకమణిని. బ్రహ్మదేవుని మనస్సులో హిందోళం ప్రవహించడం మొదలుపెట్టిందేమో. అని ఇరుకేలం తన పద వనజం

తన రెండు పాదములంటి ప్రణమిల్లుతున్నటువంటి ఆ పశువాణ్ణి చూచినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమత దర్శించినటువంటి సప్తఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి కోపోద్రిక్త మానసుకుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప మీరిప్పుడు నవ్వ కారణం అదే మన వారలలోన వశిష్ఠుడు ఓ ఎప్పా 16 వత్సరములాయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకింతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి. మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి. ఏం చెయ్యాలి అని ఒకింత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు. శ్రమ విభజన చేశాడు. సప్తఋషులారా, ఇప్పటి నుంచి ఈ పిల్లవానికి 15 సంవత్సరముల 11 నెలల 29 రోజుల వరకు పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి విశ్వాసతలను కలిగించడం మీ వంతు. ఒక్కరోజు ఈ పశువాని కోసం పరమేశ్వరుడి గురించి ప్రార్థించడం నా వంతు అని కర్తవ్య నిర్దేశం చేశాడు. శ్రమ విభజనం జరిగింది. ఆ పిల్లవాణ్ణి తీసుకొని

సప్తమహర్షులు భూలోకానికి వస్తూ అనంత దయాళువైనటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో సెలవిస్తున్నారు మార్కండేయుడికి. శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు మార్కండేయ.

అలా మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామం అనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయన జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరూఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటునుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాన్ని తీసుకుని అఖండ గోదావరి తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు. నాయన, నేటి నుంచి ఈ పంచాక్షరీ మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు వెళ్ళిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరీ మంత్రాన్ని మార్కండేయుడు ఆరూఢ భక్తి విశ్వాసతతో జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని చేసి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరి జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగపూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీషునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడా పసివాడు పరమేశ్వరుణ్ణి అంటే, తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా. అందుకనే తల్లిదండ్రులను, తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఏండ్ల వాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో, మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైనను కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించలేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబలించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు, ఈ మాంస నేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదు ఆయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనం అవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్ళవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఖించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు. కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పశివాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు. పిల్లవాడు చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధి స్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధి స్థితిని పొందుతూ పిల్లవాడు గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపంగ సంసారధ్వంత పదంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థస్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచర మేఘ స్తోమ వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాకినీకూల సద్గిరిజా చిత్త విలోల భక్తజన హృద్వీహి ధిన్నటీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నత బృంద భయదాన పాలతల విన్యస్తోన రాట్సూన సంతత సామాగమ గానయోగి జన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాళాహల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన శశ్వల పరో

అధిపతయే అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకుని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలు వార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల

0: ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈసుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. జయ జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మా, ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు మార్కండేయుని. ఇది భారతీయ సనాతన సంస్కృతి. యమధర్మరాజుని బ్రతికించండి అని వేడుకున్నాడు ఆ పశువాడు. యముణ్ణి బ్రతికించాడు పరమేశ్వరుడు. బ్రతికినటువంటి యమధర్మరాజు మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని దూరం చేద్దామనుకున్నాడు మహాదేవుడు. యమునికి కలిగిన అనుమానం కాదు, 16 ఏళ్ళు తానే ఇచ్చి తానే అడ్డుపడతాడా అనేటువంటి అనుమానం లోకంలో మరెవరికీ కలగకుండా అక్కడ చక్కటి సత్య నిరూపణం చేశాడు. మార్కండేయుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 16 వత్సరంలో ఆయుర్దాయం ఏమి అంటే, షోడశీకలతో ప్రకాశించేటువంటి చంద్రుడి యొక్క దివ్య ఆయుర్దానాన్ని ప్రదానం చేశాడు. అందుకనే మార్కండేయుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 16 ఏళ్లవాడే. ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుణ్ణి రాజరాజేశ్వరి పరదేవత శిరస్సును ధరించి ఉంటుంది కాబట్టి ఆమె శిరస్సున ధరింపబడినటువంటి 16 కళల చంద్ర ఆయుర్దానాన్ని మార్కండేయుడికి ప్రదానం చేశాడు. యముడికి సంశయఛేదనం కలిగింది. సర్వులు పరమేశ్వరుణ్ణి ఇలా మంగళం పడుతున్నారు. రాజీవ నయన
1: భక్త మార్కండేయ హరికథ విన్నారు. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి. ఈనాటి హరికథ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు హరికథ భక్త మార్కండేయ జన్మ వృత్తాంతం గురించి విన్నారు. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి విజయవాడ కేంద్రం నుండి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 11 గంటలు. ఇవి శ్రోతలు ఈనాటి మా ఆకాశవాణి ప్రసారాలు. తిరిగి రేపటి ఉదయం 5:53 మళ్లీ మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.